కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, డిసెంబర్ నెల 7వ తేదీ, గురువారం. స్టూడియోలో సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 20 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 6:05:38 అర్చన భక్తి సంగీత కార్యక్రమం. క్షేత్ర దర్శనితో తరిద్దాం. అర్చన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అర్చన క్షేత్ర దర్శన కార్యక్రమంలో ఒక పవిత్ర క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన పార్వతీ సమేత ఆలయం అతి ప్రాచీనమైనది. మార్కండేయ మహర్షి చంద్రశేఖర అష్టకంలో కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అంటూ ఈ ఆలయాన్ని స్తుతించిన పవిత్ర స్థలం. కాశీ క్షేత్రానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా వ్యవహరిస్తున్నారు. అతి ప్రాచీనమైన దేవాలయం, భక్తులకు మహిమాన్విత క్షేత్రంగా భక్తుల విశ్వాసంతో అలరారుతున్న కోనసీమలో ఉన్న ఒక విశిష్ట ఆలయ విశేషాలు ఈరోజు అర్చన క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాము.

అర్చన క్షేత్ర దర్శన వింటున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలిసిన కోనసీమలోని పుణ్యక్షేత్రమే కుండలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూ శివలింగంగా వెలిసి ఉన్నాడు. ఈ శివలింగం చెవి కుండలాల ఆకారంలో ఉండటం వల్ల ఈ స్వామిని కుండలేశ్వర స్వామిగా పిలుస్తారు. కుండలేశ్వర స్వామివారు వెలిసినందునే ఈ క్షేత్రానికి కుండలేశ్వరం అన్న పేరు వచ్చిందట. ఇంతకీ ఈ ఆలయం విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ్ భారతి 102.8 MHz.

శివుని ఆజ్ఞ మేరకు కాశీని విడిచిపెట్టాల్సి వచ్చిన వ్యాసమహర్షి విశ్వేశ్వరుని దర్శించుకోలేని తన దురవస్థకు చింతిస్తూ ఆ దుఃఖోపశమనం కోసం అనేక దివ్యధామాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చారు. దక్షయజ్ఞం తర్వాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవికుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించిన తర్వాత వ్యాసుడు కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందారు. అంతటి విశిష్టత ఉందన్నమాట. ఇలా ఆ ఆలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. మరొక విశేషణం ఉంది, అదేంటో కూడా చెప్తా వింటూ ఉండండి. FM వివిధ భారతి.

వ్యాసమహర్షి ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదికి తక్షణమే ఒక అద్భుతమైన వరం ప్రసాదించారట. అదేమిటంటే, భారతదేశంలో ప్రవహించే ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఇక్కడ వృద్ధ గౌతమి నదికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలే అని వ్యాసమహర్షి వరం ప్రసాదించారట. కనుక ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం లభిస్తుందని వ్యాసమహర్షి అనుగ్రహించారట. అంతటి మహిమాన్విత స్థలం కుండలేశ్వర స్వామి ఆలయం.

మనమందరం కాశీ వెళ్ళి పరమ పావని అయిన గంగానదిలో స్నానం చేసి మన పాపాలు తొలగించుకుంటాం. మరి మన పాపాలతో కలుషితమైన గంగమ్మ తల్లి మాత్రం రోజూ రాత్రిపూట వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి తన పాపాలను తొలగించుకుని వెళ్తుందట. అలాంటి పవిత్ర స్థలం ఈ కుండలేశ్వర స్వామి ఆలయం.

అర్చన క్షేత్రదర్శన కార్యక్రమంలో కుండలేశ్వర స్వామి ఆలయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రతి నది పరవళ్ళు తొక్కుతూ సముద్రంలో కలవడం సహజమే. తనలో కలవడానికి ఉరకలేస్తూ వస్తున్న వృద్ధ గౌతమికి సముద్రుడు ఎదురెళ్ళి రెండు కుండలాలను బహుకరించారట. అందులో ఒక కుండలం శివస్వరూపంగా గోదావరి నది గర్భంలో అదృశ్యంగా ఉందట. రోజు బ్రహ్మముహూర్తంలో నారదాది మునీంద్రులు, దేవతలు, యక్ష కిన్నెర కింపురుషులు వచ్చి సముద్ర గర్భంలో శివస్వరూపంగా ఉన్న కుండలేశ్వరునికి పూజ చేసుకుని తరిస్తారట. దేవతలు కుండలేశ్వరుని సేవించుకునే సమయంలో వేద పారాయణ చేస్తారట. ఈ క్షేత్రంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోగలిగితే మనం కూడా ఈ వేద ఘోష ఇప్పటికీ వినవచ్చు. ఆ పవిత్ర గోదావరి ఘోష మనకు ఎలా వీణులు విందుగా ప్రశాంతంగా ఒక వేదఘోష మాదిరిగా ఎప్పుడూ మారుమృగుతూనే ఉంటుంది, అందరికీ తెలిసిందే నేటికి ఎప్పటికీ.

సముద్రుడు బహూకరించిన రెండవ కుండలం మానవులు సేవించుకోవటానికి అనువుగా కుండలేశ్వరునిగా భూమి మీద వెలసి ఉన్నారు. అదే మనం దర్శించుకునే కుండలేశ్వర స్వామి ఆలయం. గర్భాలయంలో శివుడు స్వయంభూవుగా వెలసిన శివలింగం. ఈ శివలింగం కుండలం ఆకారంలో ఉంటుంది. కుండలేశ్వర స్వామి ఆలయం దేవాలయ గోపురం మీద వివిధ శివరూపాలు, శివలీలలు చెక్కి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అక్కడికి వెళ్ళి చూసి మరి కళ్ళారా ఆ శివరూపాలు, అక్కడ స్థల పురాణం తెలుసుకుంటే అదొక ఆనందం, అనుభూతి. వింటూ ఉండండి మరిన్ని విశేషాలు. ఇది మీ అభిమాను ఛానల్ FM వివిధ్ భారతి 102.8 MHz.

అమలాపురానికి అతి సమీపంలో ఉన్న ఈ కుండలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఉత్తరాన చండీశ్వరుడు ఈశాన్యం మూల కాలభైరవుని ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాకారంలో దుర్గమ్మ వనదుర్గగా వెలసి ఉంది. అలాగే ఆలయ ప్రాంగణంలో కుడి ప్రక్కన చిన్న ఉపాలయంలో క్షేత్రపాలకుడైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే దక్షిణమూర్తి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉపాలయాలు కూడా అక్కడ దర్శనమిస్తాయి. శివయ్య దర్శనానికి వచ్చిన భక్తులకు ఆశీర్వదిస్తున్నట్లుగా అభయముద్రలో ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇక అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు చాలా గొప్పగా కనుల పండుగగా జరుగుతూ ఉంటాయి. ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం, వింటూ ఉండండి.

రోజు కుండలీశ్వర స్వామి ఆలయంలో త్రికాల పూజలు, ధూప దీప నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి సోమవారం శివునికి అభిషేకం జరుగుతుంది. మహాశివరాత్రి, హనుమ జయంతి పండుగలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం శివనామంతో పులకించిపోతుందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఉత్సవం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. కుండలేశ్వర స్వామి దర్శనంతో సకల మనోభిష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరి మనం కూడా కుండలేశ్వర స్వామిని దర్శించి మన మనోభిష్టాన్ని నెరవేర్చుకుందాం, భక్తితో తరిద్దాం.

ఆధ్యాత్మిక అన్వేషణ, క్షేత్ర దర్శనాలు, పర్యాటక కేంద్రాలు మనసుని ఆలోచింపజేసే వేదికలుగా గుర్తించాలి. ఆధ్యాత్మిక చింతన మనిషి జీవన క్రమంలో క్రమశిక్షణకు ఒక మార్గంగా చేసుకోవాలి. సత్యాన్వేషణను, వాస్తవాలను గ్రహించి జ్ఞాన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జీవితంలో ప్రతి మనిషి నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. నా శక్తి సామర్థ్యాలు ఏంటి అని తెలుసుకోవాలి. తనలోకి తాను చూడగలగాలి. అంతర్మథనం సాగాలి. అది నిజమైన సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక ప్రయాణం, వేదాంత జ్ఞానం. ఇవన్నీ మనిషికి కావలసినటువంటి అంశాలు. శాశ్వతమైన సత్య మార్గాన్ని తెలుసుకోగలగాలి. అది శక్తితత్వం. శక్తి ఆధారంగానే ప్రపంచం, భూమి, ప్రకృతి, జీవుల మనగడ, పంచభూతాలు ఇవన్నీ నడుస్తున్నాయనే శాశ్వత వాస్తవాలను గ్రహిస్తే పరిపూర్ణుడుగా మారినట్లే మనిషి. ఇది ఇవాల్టి అర్చన క్షేత్ర దర్శన కార్యక్రమం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. ఈ ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు వివిధ భారతి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. 7:15 ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు. శ్రీ గంటా రామకృష్ణ గారితో పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ రమేశ్శంకర్సారి. 7:30 జననాంజని వాట్సాప్ ద్వారా శ్రోతల కోరిన చిత్రగీతాలు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ ప్రసారమవుతుంది హిందీలో వార్తలు. 8:15 జనరంజని శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 9:00 ముంబై నుంచి రిలే. 10:00 వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఎవర్ గ్రీన్ హిట్స్. పదకొండు గంటలకు వార్తల అనంతరం గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. పన్నెండు గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చైతన్య స్ఫూర్తి ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఈట్ ఫిట్. 1:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో. 1:20 షో టైం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్. 2:15 శక్తిశీలి. ఈరోజు హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మూడు గంటలకు ఎప్పటిలాగే ముంబై నుంచి రిలే. సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు. ఆరు గంటలకు వార్తల ముఖ్యాంశాలు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:20 పాటతో ప్రయాణం ప్రసారమవుతుంది. 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 మళ్ళీ పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 7:05 తెలుగులో వార్తా ప్రసారం. 7:15 ఆరోగ్య జీవనం, జీర్ణకోశ వ్యాధులు, యోగా, ప్రకృతి చికిత్స ఈ అంశంపై డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేశ్శంకర్సారి. పాటతో ప్రయాణం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాలు. అనంతరం మస్తీ మజా రెస్ట్ టైంలో బెస్ట్ షో. రాత్రి 8:30 ఏకచిత్రగానం శీర్షికన ఒక చిత్రం నుంచి పాటలు. 9:15 ఉర్దూలో వార్తలు. 9:30 ముంబై నుంచి రిలే. రాత్రి 10:00 ఎప్పటిలాగే నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి ఇప్పటి నుంచి రాత్రి వరకు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం అధ్యక్షుడు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, భారత్ వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం అధ్యక్షులు టో లాం మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: భారత్ ఔర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక్ దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ్ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
0: వియత్నాం అధ్యక్షులు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము టో లాంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గౌరవార్థం విందిచ్చారు. భారత్ వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శాంతి శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో సంబంధాలు విస్తరించాయని, ప్రస్తుత పర్యటనలో అరుదైన ఖనిజాలు, డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందిందని, దీన్ని మరింత విస్తరించేందుకు భారత్ సుముఖంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం అనే ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సైబర్ స్పేస్, కాగ్నిటివ్ వార్ఫేర్ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ నిన్న పరమరిబోలో సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురినామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అభివృద్ది, సహాయం, అలాగే సామర్థ్య పెంపుదల, ఆరోగ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు.
2: We have a deep and trusted relationship because it rests on the foundation of a strong people-to-people connect. India appreciates that Suriname is today poised to take big steps forward in its developmental journey. In the past, India has collaborated on setting up transmission lines, renovation of water pumping stations, establishment of a steel rolling mill, supply of hydraulic excavators, etc. We are open to offering new lines of credit for projects that the Suriname government deems important and appropriate.
0: రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో మిజోరాం, లద్దాఖులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్

0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్బంగా సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, జల్జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గృహానికి నాణ్యమైన తాగునీరు క్రమం తప్పకుండా అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశ్యమని, 2028 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ అందించే లక్ష్యంతో ఇదో కీలకడిగని పేర్కొన్నారు. మిజోరాం సాధించిన ప్రగతిని అభినందిస్తూ ప్రజల భాగస్వామ్యంలో సంస్కరణలు తేవాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థల్లో ఉపాధి హామీ వంటి పథకాలు అనుసంధానిస్తూ జల్ సంచయ్ జన్ భాగీదారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మిజోరం లద్దాఖులను కోరారు. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రసాయనాలు, విషపూరిత పదార్థాలు, భారీ యంత్రాలు నిర్వహించే ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామన్నారు. హర్యానాలో చండీమందిర్ కమాండ్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కుటుంబ సభ్యుల అవయవదానంతో 4 ప్రాణాలు కాపాడారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక కల్నల్ భార్య బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మే 2వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె భర్త, 2 కుమార్తెలు గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమగ్రంథిని దానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో 14 ఏళ్ల బాలుడితో సహా 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. ఈ అవయవాలు చండీగఢ్ PGIMER ఆర్మీ హాస్పిటల్, అపోలో ఆసుపత్రులకు తరలించారు. పౌరులందరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రద్దును గుర్తులేని దుండగులు కాల్చి చంపారు. బైకులపై వచ్చిన 8 మంది దుండగులు ఆయన కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. చంద్రనాథ్ గుండె, పొత్తి కడుపులకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందారు. ఆయన డ్రైవర్ బుద్ధదేవ్ బెరా తీవ్ర గాయాలతో కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెసే కారణమని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు దీనికి బాధ్యులని బీజేపీ నేతలు, స్థానికులు ఆరోపించారు. సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2వ దశ సమగ్ర ప్రణాళిక రూపొందించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ 3వ దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో పడిన వర్షాలు, ఉరుములు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. వియత్నాం అధ్యక్షులు టో లాంగ్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 7:15 దాటి 43 సెకండ్లు. ఇప్పుడు విందాం ఇది.

మన చట్టం, హైకోర్టులో కేసులు, ఈ అంశం గురించి శ్రీ ఘంటా రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్. ఇంకసారి వినండి, ఇది మన చట్టం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది గంటా రామకృష్ణ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం.
0: మామూలుగా ఒక కోర్టుకు వెళ్ళాలంటేనే ఎంతో సందేహిస్తూ సందిగ్ధంలో పడి వెళ్ళాలా లేదా వెళ్ళగలమా అన్న భావనలో చాలామంది ఉంటారు. అలాంటిది హైకోర్టు అనగానే ఇంకా భయభ్రాంతులకు లోనే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ హైకోర్టులో కేసు వేయాలంటే ఏ ఏ సందర్భాల్లో వేయొచ్చు, ఏ ఏ కేసులు హైకోర్టు స్వీకరిస్తుంది?
1: ముందుగా శ్రోతలందరికీ నమస్కారం. హైకోర్టుకు సంబంధించి మనకు రెండు జురిజిక్షన్స్ ఉంటాయండి. ఒకటి ఒరిజినల్ జురిజిక్షన్ ఉంటుంది, ఇంకొకటి ఏమో అపెలెట్ జురిజిక్షన్ ఉంటుంది హైకోర్టు. దీనికి సంబంధించి ఒరిజినల్ జురిజిక్షన్లో రాజ్యాంగం ఏదైతే ఉందో దానిలో 226 ఆర్టికల్ 226 మానవ హక్కులకు భంగం కలిగించినటువంటి ఏదైనా మనకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించి మనము హైకోర్టుని ఒరిజినల్ జురిజిక్షన్లో 5 రకాలుగా అప్రోచ్ అండి. 5 రకాలుగా ఏమున్నాయంటే మనకు రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఉన్నాయండి, రిట్ ఆఫ్ వారెంటో అని ఒకటి ఉంది, రిట్ ఆఫ్ సెర్షియారీ అని ఒకటి ఉంది, రిట్ ఆఫ్ మ్యాండమర్స్ ఉంది, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఉంది. 5 రకాలుగా మనకు రిట్ జురిజిక్షన్లో ఇవి. ఇది 226 అధికరణం ఏదైతే ఉందో రాజ్యాంగంలో పొందుపరచబడిందో దానికి సంబంధించి మనం హైకోర్టును అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే తహసీల్దార్కి సంబంధించి మనం ఏమైనా ఒక దరఖాస్తు పెట్టుకున్నాము, లేదంటే మన ల్యాండ్లో మనకు తహసీల్దారు అన్ని డాక్యుమెంట్స్ మనకి ఇచ్చేసిన తర్వాత పట్టదారు పాస్బుక్స్ వచ్చాయి అయినప్పటికీ కూడా తహసీల్దార్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ వేరే అదర్ రెవెన్యూ సంబంధించిన అఫీషియల్స్ ఎవరైనా మన ల్యాండ్లో ఇంటర్ఫియర్ అవుతున్నారనుకోండి, దానికి మనము రిట్ ఆఫ్ మ్యాండమస్ లాగా ఫైల్ చేసుకోవచ్చు. డిక్లేరింగ్ ది యాక్షన్ ఆఫ్ ది ఎంఆర్ఓ యాజ్ ఇంటర్ఫియరింగ్ విత్ అవర్ ప్రాపర్టీ ఇల్లీగల్, అంటే మన ల్యాండ్లోకి ఇలాగా ఇంటర్ఫియర్ అవ్వడము. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలలో మనకు పట్టదారు పాస్బుక్ ఇచ్చిన తర్వాత కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి విషయాలలో ఈ తహసీల్దార్ కానీ రెవెన్యూ అఫీషియల్స్ అని వచ్చి నా ల్యాండ్లో ఇలా గొడవ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అటువంటి విషయాల్లో రిట్ ఆఫ్ మ్యాండమస్ ఓన్లీ ఉదాహరణగా చెప్తున్నాను.
0: అంటే ఇమీడియట్గా రిలీఫ్ కావాల్సి మనకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, మన పట్ల అన్యాయం జరుగుతుంది అన్న భావన కలిగినప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్గా నేరుగా హైకోర్టుని ఆశ్రయించి ఏదైనా ఒక రిట్ ఉన్న 5 రిట్లలో మన కేసుని దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక రిట్ వేసి ఇమీడియట్గా ఆర్డర్. ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ వేస్తే ఎంత కాలానికి మనకు రిలీఫ్ వస్తుంది అంటారండి?
1: ఇది డిపెండింగ్ అండి. కొన్ని ఏమంటారంటే కొన్ని ప్రతివాదుల దగ్గర నుంచి ఆన్సర్ లేకుండానే అడ్మిషన్ స్టేజ్లోనే కొన్ని డిస్పోజ్ అయ్యే ఉంటాయి అవకాశాలు. ఎందుకంటే అడ్మిషన్ స్టేజ్లో కేసెస్ టైం కల్లా వాళ్ళ దగ్గర ఆల్రెడీ సమాచారం ఉందనుకోండి, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఆ విషయాన్ని దానికి సంబంధించిన సమాచారాన్ని పరిగణలోనికి తీసుకొని అడ్మిషన్ స్టేజ్లోనే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ చేశాను అనుకోండి, రేపు మీకు లిస్టింగ్కి వచ్చేస్తుంది అది కేసు హైకోర్టులో. సో ఆ టైం కల్లా వాళ్ళ ఆల్రెడీ ఆ రెవెన్యూ అడ్వకేట్, ఇప్పుడు జీపీ ఫర్ రెవెన్యూకి సంబంధించింది గవర్నమెంట్ ప్లీడర్ రెవెన్యూ ఉంటారు, ఆ కేసు విచారణ వచ్చే సమయానికల్లా ఆ జీపీ ఫర్ రెవెన్యూ దగ్గర ఆల్రెడీ సమాచారం ఉందంటే ఆ ఇన్స్ట్రక్షన్ బేసిస్ ద్వారా అడ్మిషన్ స్టేజ్లో కూడా కేసు కూడా డిస్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జడ్జి గారు ఆ సమాచారం తీసుకున్న తర్వాత ఇంకా నేను దీన్ని లోతుగా పరిశీలించాలి, ఇంకా విషయాన్ని కూడా నేను అధ్యయనం చేయాలి అని జడ్జి గారికి అనిపిస్తే దాన్ని వాళ్ళని కౌంటర్ జవాబు వేయమని చెప్పేసి దాన్ని కూడా అడ్జైన్ చేయవచ్చు. ఇది నార్మల్లీ ఒక 6 మంత్స్ to 1 ఇయర్ అవుతుందండి. సమ్టైమ్స్ అది కూడా డిలే కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి వేరే కారణం.
0: కేసు పూర్వాపరాలను గమనిస్తూ ఇమీడియట్గా రిలీఫ్ రావచ్చు, దాని పట్ల కొంచెము లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే 6 నెలల 1 సంవత్సరం లోపల రిలీఫ్ వస్తుంది.
1: రిలీఫ్
0: తాత్కాలికమైన రిలీఫ్ ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటారా? మనం ఏదైతే సమస్యతో ముందుకు పోయామో
1: ఉంటుందండి తాత్కాలికంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇలాగా ఎగ్జాంపులే తీసుకుంటే తహసీల్దార్ కానీ వీళ్ళని ఇంటర్ఫియర్ అవుతున్నారంటే అది డిసైడ్ అయ్యేంత వరకు కొంత టైం పడుతుంది కాబట్టి మనం ఒక అప్లికేషన్ మనకు ఇంటర్లాక్టరీ అప్లికేషన్ అంటారు దీన్ని, IA అంటారు. సో IA

0: రిట్పిటిషన్ మనం ఫైల్ చేయవచ్చు. దాని ద్వారా ఈ కేసు విచారణ పూర్తయ్యేంత లోపల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేయమని చెప్పేసి కూడా మనం కోర్టుని అభ్యర్థన చేసుకోవచ్చు.
1: ఇంటరిమ్ ఆర్డర్స్,
0: ఇంటరిమ్ ఆర్డర్స్.
1: ఇలాగ ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ విషయం గురించి చెప్పారు రామకృష్ణ గారు. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ దాని గురించి హైకోర్టులో ఏ సందర్భంగా కేసులు వేసుకోవచ్చు అంటారు?
0: అపిలేట్ జ్యూరిస్డిక్షన్ సంబంధించి కోర్టుకి క్రిమినల్కి సంబంధించి క్రిమినల్ రివిజన్ కేసెస్ వేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 138 కేసెస్ చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి. చెక్ బౌన్స్ కేసులలో రావాల్సిన బకాయి ఆ చెక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్టులో మనము కింది కోర్టులో ఫైల్ చేసేస్తే అక్కడ మనకు అక్విటల్ వచ్చేసింది, తను విడుదల అయిపోయినాడు అనుకోండి, దాని మీద హైకోర్టుకి మనం క్రిమినల్ అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. 378 సెక్షన్ ప్రకారంగా హైకోర్టుని మనం ఆశ్రయిస్తే హైకోర్టు క్రిమినల్ అప్పీల్ స్వీకరిస్తుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కన్విక్షన్ పడొచ్చు. కేసు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
1: కింది కోర్టులో
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ చెప్తున్నాను, చెక్ బౌన్స్ కేసు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే నేరాలు కూడా అయి ఉంటాయి కదా, థెఫ్ట్ అయి ఉంటుంది, లేదంటే రకరకాల
1: స్మృతిలో ఏర్పాటు చేసిన వివిధ నేరాల్లో లోవర్ కోర్టులో గనక కన్విక్షన్ వస్తే వాళ్ళందరూ కూడా సహేతుకమైన కారణాలు చూపిస్తూ హైకోర్టు
0: రివిజన్. తర్వాత కొన్ని మధ్య మార్గాల్లో కొన్ని మనకు డిస్టిక్ కోర్టు కూడా ఉంటుందండి. ఆ డిస్టిక్ కోర్టులో అయిన తర్వాత నెక్స్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ కూడా క్రిమినల్ రివిజన్ కేసెస్ కూడా హైకోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు.
1: అంటే డిస్ట్రిక్ట్ కోర్టు దాటిన తర్వాతే హైకోర్టుకు రావాల్సిన కేసులు ఉంటాయి,
0: కొన్ని అలా ఉంటాయి కేసెస్. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి, అక్విటల్ డైరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా హైకోర్టులోనే ఫైల్ చేసుకోవడం. అప్పుడు మీకు యాజ్ అగేన్స్ట్ అక్విటల్ మీరు డిస్టిక్ కోర్టు పోవడానికి వీల్లేదు, మీరు స్ట్రేట్ అవే హైకోర్టులో లీవ్ తీసుకుని మీరు అప్పీల్ వేసుకోవడం జరుగుతుంది.
1: సివిల్ దావాల విషయానికి వస్తే
0: సివిల్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ మనం దావా ఇనిషియల్ గా ఫైల్ చేసాం అనుకోండి,
1: ఓఎస్ అంటే
0: ఒరిజినల్ సూట్ అంటారు. సో ఒరిజినల్ సూట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీదే దావా జిల్లా కోర్టులోనే, మీరు ఇప్పుడు డైరెక్ట్ గా జిల్లా కోర్టులోనే మీ దావా 75 లక్షలు 80 లక్షలు సంబంధించిన వాల్యుయేషన్ ఉందనుకోండి, జిల్లా కోర్టులో మీరు పరిష్కారం అయిపోతే జిల్లా కోర్టు మీద మళ్ళీ జిల్లా కోర్టులో అప్పీల్ ఉండదు. మీకు జిల్లా కోర్టు మీద మళ్ళీ అప్పీల్ మీకు ఫస్ట్ అప్పీల్ ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా నుంచి అప్పీల్స్ అన్ని కూడా వచ్చే అప్పీల్స్ అన్ని కూడా ఏఎస్ గా అపిలేట్ సూట్ ఫస్ట్ అప్పీల్ ఏఎస్ గా దాన్ని రిజిస్టర్ చేయబడతాయి హైకోర్టులో. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ సివిల్ కోర్టు ఇక్కడ మన హైదరాబాద్ మనకు సంబంధించింది, ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి మనకి ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, దాని నుంచే అప్పీల్స్ అన్ని కూడా సిటీ సివిల్ కోర్ట్ అప్పీల్ సిసిసిఏగా రిజిస్టర్ చేయబడతాయి.
1: రామకృష్ణ గారు, ఏదైనా కింది కోర్టు కానీ తన పరిమితిని అధికారాన్ని మించి ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వడం కానీ, అలాగే ఏదైనా అధికారి తన తాహతకు మించి అధికార పరిమితికి మించి ఏదైనా ఆర్డర్ ఇవ్వడం కానీ అలాంటివి చేసినట్లయితే కూడా నేరుగా హైకోర్టుకు వెళ్ళి అటు కోవారంటో రిట్ కానీ లేదంటే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కానీ వేసే అవకాశం ఉందా?
0: రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ మనము ఫైల్ చేసుకోవచ్చు అండి.
1: దీంతోపాటు మనకు ఒక కేసులో కింది కోర్టులో మన పట్ల న్యాయం జరిగింది అనుకుందాం, ఎదుటి వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, లేదు మన పట్ల అన్యాయం జరిగింది అనుకుంటే మనం ఎదుటి వాళ్ళపైన అప్పీల్కి వెళ్తాం. అయితే మన అప్పీలు హైకోర్టుకు వెళ్ళి టెంపరీగా వాళ్ళు ఏదైనా స్టే తీసుకొచ్చి మనకు రావాల్సిన రిలీఫ్ని అడ్డుకునే ప్రయత్నం చేసేటప్పుడు మనం ఏదైనా హైకోర్టులో ఏదైనా ఒక పిటిషన్ వేసి ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే మనల్ని కూడా విని నిర్ణయం తీసుకోవాలి అన్న ప్రయత్నం ఏమైనా చేయొచ్చా?
0: చేయొచ్చండి. దీనికి ఒకటి 148A సిపిసి అనేది మనకు ఉంది. ఈ 148A సెక్షన్ సంబంధించి ఒక కేవిట్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చండి. కేవిట్ అంటే ఏంటంటే మనం ముదలే మన కింది కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మనకు ఒక అప్రహెన్షన్, ఒక అతను నా ప్రతివాది కానీ ఎవరైతే కేసు వాళ్ళు ఓడిపోయారో వాళ్ళు హైకోర్టు ఆశ్రయించేనటువంటి మనకు, తర్వాత మనకు తెలియకుండానే ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు పొందే అవకాశాలు ఉన్నాయని మనకు అలా అనిపిస్తే ఆ కేవిట్ మనం ఫైల్ చేసేస్తే అది రిజిస్టర్ చేయబడుతుంది కేవిట్. అప్పుడు వాళ్ళు ఏదైనా ఆ కింది కోర్టు జడ్జిమెంట్ మన ఫేవర్లో వచ్చిన కేసు మీద సంబంధించి వాళ్ళు ఏమైనా హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే ఈ కేవిట్ని అనుసరించి మనకు హైకోర్టు వాళ్ళు నోటీసులు పంపించడం జరుగుతుంది. అంటే ఎవరైతే కేసేస్తారో వాళ్ళకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు మనని విన్న తర్వాతనే ఆర్డర్ పాస్ చేస్తారు. అది అడ్వాంటేజ్ కేవిట్ వల్ల.
1: అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా చేయొచ్చు.
0: ఎందుకంటే మన పేరు కేవిట్ ఫైల్ చేయగానే వాళ్ళు ఒకవేళ కేసు హైకోర్టులో వేశారనుకోండి మన పేరు హైకోర్టులో కూడా లిస్టులో వచ్చేస్తుంది. అడ్వకేట్ ఫర్ ఎగ్జాంపుల్ కేవిట్ అడ్వకేట్ ద్వారా ఫైల్ చేస్తారనుకోండి అడ్వకేట్ గారి నేము ప్రతివాదిగా అక్కడ మీకు వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు మధ్యంతర ఉత్తర్వులు తీసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
1: మామూలుగా భూ వివాదాలే కాకుండా ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే డైవర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అడాప్షన్ కానీ లేదంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి సమస్యలు కూడా లోవర్ కోర్టు నుంచి అంటే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందంటారు
0: అండి. దీని ఇవి ఎఫ్సిఏ రిజిస్టర్ అవబడతాయండి, ఫ్యామిలీ కోర్టు అప్పీల్స్. సో ఎఫ్సీగా వీటిని రిజిస్టర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ సంబంధించి కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ, తర్వాత రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో భర్త దూరం ఉందనుకోండి, భార్య

0: భర్తలు దూరం ఉంటే వాళ్ళిద్దరిని ఒక దగ్గర దాంపత్య జీవితము గడపమని చెప్పేసి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చినా, సో వాటి సంబంధించినటువంటి అప్పీల్స్ ఏమైనా అంటే ఎఫ్సీఏ అప్పీల్స్ ఫైల్ చేసుకోవచ్చు అండి.
1: అలాగే ప్రజాప్రయోజన దృష్ట్యా అంటే ఏదైనా ఒక విషయము మన సమాజంలో జరుగుతున్నప్పుడు ఇది సమాజానికి నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు లోవర్ కోర్టులోనే వేయచ్చా లేదా నేరుగా హైకోర్టులో ఏదైనా పిటిషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా?
0: ఈ ప్రజాప్రయోజన సంబంధించినటువంటి వాజ్యాలు అయితే లోవర్ కోర్టుకి జురిసిక్షన్ ఉండదండి వీటికి. వీటిని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఓన్లీ హైకోర్టులోనే ఫైల్ చేయడం జరుగుతుంది. దానికి సెపరేట్ ప్రొసీజర్గా ఉంది. సో అంటే కాకపోతే ఏంటంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దానిలో చూస్తారు. వ్యక్తిగతంగా ఇబ్బంది ఇలా ఉంటే దాన్ని అది ప్రజాప్రయోజనంగా స్వీకరించారు. అది ఈ ప్రజాప్రయోజనం అనేది మీరు ఒక రిట్ పిటిషన్ లాగా ఫైల్ చేయొచ్చు, లేదంటే ప్రధాన న్యాయమూర్తి గారికి మీరు ఒక ఉత్తరం రూపంలో అయినా కూడా మీరు దాన్ని ఉత్తరాన్ని సమర్పించవచ్చు. దాన్ని రిజిస్ట్రీ ఒక విభాగం ఉంటుంది హైకోర్టులో, దాన్ని పరిశీలించి అది ప్రజాప్రయోజనంగా స్వీకరించాలా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం మా మీడియా మాధ్యమం ద్వారా కొన్ని అటువంటి వాటిని కూడా సుమోటోగా స్వయంగా దాన్ని స్వీకరిస్తారు.
1: అంటే కేవలము అప్లికేషన్ ద్వారానే కాకుండా కోర్టు పరిజ్ఞానంలోకి ఏదైనా విషయము ఇది ప్రజాప్రయోజన దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నప్పుడు సుమోటోగా పిఎల్ రిజిస్టర్ చేసేసి సంబంధిత వ్యక్తులకి కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ నోటీస్ ఇవ్వడము, దానిపైన విచారణ చేపట్టడం జరగవచ్చు.
0: అవునవును.
1: అలాగే అడ్వకేట్ గారు, లోవర్ కోర్టులో ఏదైనా సివిల్ మ్యాటర్ కానీ క్రిమినల్ మ్యాటర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒక ఫీజు చెల్లించి ముఖ్యంగా భూ వివాదాలు ఇటువంటి విషయాల్లో కొంత మటుకు సూట్ వాల్యుయేషన్ యాక్ట్ ప్రకారం ఫీజు చెల్లించి కోర్టులో దావా నడిపించాల్సి ఉంటుంది. అక్కడ కట్టిన తర్వాత తిరిగి హైకోర్టుకి గనక అప్పీలు వెళ్ళేటట్లయితే అక్కడ మళ్ళీ ఫీజు కట్టాల్సి ఉంటుందా?
0: కట్టాల్సి వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మనీ రికవరీ కేసులో నేను కింది కోర్టులో ఓడిపోయినాను కూడా అది పెక్యునరీ జ్యురిస్డిక్షన్ ప్రకారం హైకోర్టులో వస్తుందండి. కింది కోర్టులో నేను ఎంత అమౌంట్ కట్టానో అంతే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపాయలు కింది కోర్టులో నేను దావాకి కట్టాను, నా దావాకి మనీ రికవరీ దావాకి కట్టాను, నేను ఓడిపోయాను కేసు. సో హైకోర్టులో నేను ఫస్ట్ అప్పీల్ ఏఎస్ వేయాలంటే ఎంత అయితే నేను కింది కోర్టులో కోర్ట్ ఫీజు కట్టానో 10,000, అదే కోర్ట్ ఫీ కూడా ఇక్కడ కట్టాల్సి వస్తుంది. బికాజ్ ఎందుకంటే అప్పీల్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ సూట్, సో అది కంటిన్యూస్ ప్రక్రియలాగా పరిగణిస్తారు కాబట్టి ఎంత కోర్ట్ ఫీ కట్టామో అంతే కూడా కట్టాల్సి వస్తుంది.
1: అడ్వకేట్ గారు, కొన్ని విషయాల్లో కోర్టు కింది కోర్టు కానీ కింది స్థాయి కోర్టు జిల్లా స్థాయి కోర్టు కానీ ఏదైనా ఒక నిర్ణయం ఒక డిసిషన్ ఇచ్చిన తర్వాత అలాగే హైకోర్టులో కూడా ఏదైనా నిర్ణయం జరిగిన తర్వాత ఆ సదరు నిర్ణయం పట్ల అధికారులు కానీ లేదంటే వ్యక్తులు కానీ ఆ కోర్టు జడ్జిమెంట్ని ఫాలో చేయకపోతే ఏదైనా చర్య తీసుకునే అవకాశం హైకోర్టులో ఉందా?
0: హైకోర్టుకు సంబంధించింది అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అని ఉందండి. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ప్రకారంగా కోర్టుని ధిక్కారణ ఎవరైతే చేశారో వారిని పనిష్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. దానికి ఫస్ట్ వాళ్ళు ఏంటంటే షోకాజ్ నోటీస్ ఒకటి పంపిస్తారు. పంపించిన తర్వాత దాన్ని వాళ్ళ యొక్క వాదనలు ప్రతివాదనలు అందరివి విన్న తర్వాత సో ఒకళ్ళు పనిష్ చేయాల్సి వస్తున్నప్పుడు అటువంటి కోర్టు ధిక్కారం కింద చేస్తారు. కింది కోర్టుకు సంబంధించి కూడా మీకు కోర్టు ధిక్కారంలో కూడా ఆర్డర్ 39(2) ఫర్ ఎగ్జాంపుల్ ఇంజక్షన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారనుకోండి, ఆయన కూడా ఇంటర్ఫియర్ కావద్దు ల్యాండ్లో అని చెప్పేసి ఏదన్నా అంటే ఆయన భూమిలోకి ఎవరు కూడా రావద్దు అని ఏదైనా డైరెక్షన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారనుకోండి, అయినప్పటికీ కూడా కంటిన్యూస్ కూడా ఆక్రమణ జరుగుతుంది అనుకోండి, అటువంటి దానిలలో మనము సిపిసిలో మనకు ఆర్డర్ 39(2)(a) ఈ సిపిసి ప్రకారంగా కోర్టు ధిక్కరణ కింది కోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు. దాని తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. సెక్షన్ 151 ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా కోర్టు 151 సిపిసి కింద కూడా అలా ఫైల్ చేసుకోవచ్చు.
1: హైకోర్టులో వేయాల్సిన కేసుల గురించి విపులంగా తెలియజేశారు. ముఖ్యంగా సివిల్ కోర్టు నుంచి వచ్చే అప్పీళ్లు, క్రిమినల్ కోర్టు నుంచి వచ్చే అప్పీళ్లతో పాటు నేరుగా రిట్ జ్యూరిస్డిక్షన్, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను, కేవియట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

శ్రోతలందరికీ శుభోదయం. జనరంజని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి ఆ నెంబర్కు పంపండి. కార్యక్రమంలో మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు హైదరాబాద్ పాపిరెడ్డి నగర్ కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఎద్దు మైలారు నుంచి దేవునూరి వీరయ్య యాదమ్మ, హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ నుంచి మీనా కుమార్ స్వాతి వీరందరి కోసం మంగమ్మ శపథం సినిమా నుంచి ఘంటసాల పీసుచులు పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, రాజాజీనగర్ బెంగళూరు నుంచి సుజాత, గణేష్ లిఖిత, యతీష్ అజయ్, పూర్వక విమర్శ్, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, జయశ్రీనగర్ నుంచి రామయ్య, పూజ్యశ్రీ, శ్రీయాన్, నిర్యాన్, ప్రజ్ఞాన్, వీరంతా కోరుతున్న పాట మాయదారి మల్లిగాడి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన ఆచార్యాత్రి, సంగీతం పి ఆదినారాయణరావు.
3: Ha ha ha ha ha!

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: జనరంజని కార్యక్రమంలో శ్రోతల కూర్చుని చిత్రగీతాలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. హైదరాబాద్ నుంచి వెంకట్రావు, కృష్ణ నుంచి పెడన నుంచి అప్పలరావు, చందనగర్ నుంచి లీల, మేడ్చల్ అంకుశాపురం నుంచి దూర్నల్ల, సుదర్శన్, విష్, విధుబాబు, రాగ్, విభాస్, విభు వీరంత కోరుతున్న పాట. అల్లూరు సీతారామరాజు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన ఆరుద్ర, సంగీతం P. ఆదినారాయణరావు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: పూతులపట్టు మండలం తలుపుల తల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి, పూజ ప్రత్యుష, దిలీప్, అన్విత, మేడ్చల్, కీసర రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి, మహాలక్ష్మి మాధవి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వీరు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, సుగుణ రామప్రసాద్, రామ్ చరణ్, ఇంకా మరొక శ్రోత కూడా వీరు హైగ్రీవాచారి రవి, పాండు, రాకేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు బోరబండ హైదరాబాద్ నుంచి. వీరందరి కోసం వాడే వీడు చిత్రం కోసం కంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం జనరంజని శ్రోతలు కోరిన చిత్రగీతాలు. రేణుక బాలాజీ, బద్రి హరిణి, లోకేష్, సాయి, కృప హైదరాబాద్ నుంచి. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వీరు రామచంద్ర, కళ్యాణి, వీరు లాలపేట నుంచి, అలాగే చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. గుజ్జ బాలకృష్ణ, వినిత, అనీష్, సాత్విక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. తర్వాత జాప భూమేశ్వరు, భూలక్ష్మి, పారిపల్లి, శ్రీశాంక, బండి, శివాజీ, చంద్రకళ, జోగి, నరసయ్య, పద్మ, గుచ్చేటి, ఆనంద, సరోజిని, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారు వెల్లుల్ల గ్రామం నుంచి, జగిత్యాల జిల్లా. అలాగే అనీష్, స్మైల్, పెద్దరాజు, విను, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు ఫీర్జాద్ గూడ నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా సందీప్, మమత, అక్షయ కూడా ఒక సందేశం పంపారు, ఒక మెసేజ్ చేశారు. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, కళ్యాణి. నిజామాబాద్ అశోక్ అవెన్యూ నుంచి అరుణ, భోగ, నిత్యానంద్, శివాని, నక్క ఒక రిక్వెస్ట్ చేశారు. సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి వీరు ధనుంజయ, అనంతపురం జిల్లా నుంచి ఒక మెసేజ్ పంపించారు. తర్వాత జుబ్లక్పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి చెని, గరపు, వెంకటేశం, లత, వర్షిణి, వంశీ, చైతన్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట త్రిశూలం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశులు పాడిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

జనరంజని కార్యక్రమంలో శ్రోతల కొరిన చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని శ్రోతల కొరిన చిత్రగీతాలు 8:45 ప్రసారమవుతాయి.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో 8 గంటలు సమాచార ప్రభాత్ హిందీలో.

0: ये गाना।
1: तू न रोना के तू है भगत सिंह की माँ।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ నిరుపేదల పట్ల వివక్ష చూపుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రామ్ధారి సింగ్ దినకర్ స్మారక ఉపన్యాసంలో సూర్యకాంత్ మాట్లాడుతూ సామాజిక న్యాయమే రాజ్యాంగానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికతలు పక్షపాత ధోరణులు ఉండకూడదని, మానవ గౌరవం సమానత్వం ఆధారంగా సమాజ నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. బెంగాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నియోజకవర్గాల్లో సర్లో తొలగించిన ఓట్ల కంటే విజేతలైన అభ్యర్థులు సాధించిన ఆధిక్యాలు తక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పాకిస్తాన్లో పెషావర్ కాన్సులేట్ను దశలవారీగా మూసివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అక్కడి కార్యకలాపాలు ఇస్లామాబాద్లో రాయభార కార్యాలయానికి బదిలీ చేస్తామని వెల్లడించింది. ఖైబర్ పక్తుంక్వా ప్రాంతంలో దౌత్య సంబంధాలను ఇకపై ఇస్లామాబాద్ నుంచి పర్యవేక్షించనున్నారు. భద్రతా కారణాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్లో విద్యుత్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 75.1% పెరిగి 23,506 వాహనాలకు చేరాయి. కిందటేడాది ఇదే నెలలో 13,401 ఎలక్ట్రిక్ పీవీలు కంపెనీలు విక్రయించాయి. ఈ మేరకు వాహన డీలర్ల సంఘాల

మెక్య గణాంకాలు విడుదల చేస్తుంది. దేశ వస్తు సేవల ఎగుమతులు 2025-26 గత ఆర్థిక సంవత్సరంలో 4.6% పెరిగి 863 బిలియన్ డాలర్లకు చేరాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. అయితే 2024-25 వస్తు సేవల ఎగుమతులు 825 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న పరమరిబోలో సురీనాం విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురీనాం సంబంధాలపై చర్చలు జరిపారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈరోజు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకైనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:03 దాటి 58 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఇప్పుడు.

ఎంఎం కీరవాణి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడని అవలగీతం అది గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి చిత్రం ఆపద్ బాంధవుడు. ఇప్పుడు విందాం పెళ్లి పందిరి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గురుచరణ్ గీతం. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా

వేగం మొత్తం చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈ మధ్యాహ్నం థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆకుల సౌజన్య గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0402324-0852, మరొక నెంబర్ 0402324-0853, ఇంకో నెంబర్ 0402955-0923. ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ట్యూన్ చేసుకోండి. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.

అందాల రాముడు సినిమా నుంచి ఈ పాట రాజేష్ శ్రేయా ఘోషల్ పాడింది. గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్సీ రాజ్కుమార్.

0: పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.
1: జానీ సినిమా నుంచి పాట.

0: చేస్తున్నాడు. 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ది వైపుగా అడుగులు వేద్దాం.
1: మీరు వింటున్నారు FM వివిధ్ భారతి. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.

సమరసింహారెడ్డి సినిమా కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడిన సిరివెల్ల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో ఇప్పుడు విందాము. జెంటిల్ మ్యాన్ సినిమా కోసం సాహుల్ హమీద్, స్వర్ణలత మాల్గడి శుభా బృందం పాడిన రాజశ్రీ గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్. ఓన్లీ ఆన్ వివిత్ భారతి, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.

0: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగల గీతం విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.
1: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10 తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో థైరాయిడ్ సమస్య, థైరాయిడ్ లో రకాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆకుల సౌజన్య గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0402324-0852, మరొక నెంబర్ 0402324-0853, ఇంకో నెంబర్ 0402955-0923. ఈ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సమస్యను, మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. హలో బ్రదర్స్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్కోటి ఇప్పుడు వింటారు.

ప్రేమించుకుందాంరా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. ఇప్పుడు గీత రచన భువనచంద్ర, సంగీతం మహేష్. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సెలవు పరేడ్ గ్రౌండ్స్ May 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. May 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.
3: మీరు వింటున్నారు FM వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. లో చివరిగా అలరు ప్రియుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగల గీతం, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం MM కీరవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానమిచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచకంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్స్ మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దళాల పరాక్రమానికి ఆయన వందనం చేశారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా దీన్ని అభివర్ణించారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ప్రజల తీర్పు గౌరవిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము అడ్డుపడబోమని, మరో ఎన్నిక కానీ లేదా రాజ్యాంగ సంక్షోభం కానీ కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. అలాగే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రచారం ఖండించారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు గాను 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనున్నారు. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. వరిధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నందున రవాణాకు అవసరమయ్యే వాహనాలు సమకూర్చాలని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాహనాల పత్రాలు తనిఖీ చేసి ధాన్యం తరలింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశముంది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. నేడు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈరోజు గురువారం, మరి గురువారం గేయరచేత స్పెషల్లో ఒక ప్రముఖ గేయరచేత గురించి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ గేయరచేత ఎవరో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9,377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.

ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఒక ప్రముఖ గేయ రచయిత గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఆయన ఎవరంటే, మట్టిలో మాణిక్యం ఆయన. పల్లెవాసంలోంచి ఉద్భవించినటువంటి గొప్ప రచయిత. ఉద్యమ క్షేత్రంలో అక్షర సేద్యం చేసి పూలు పూయించే కుటుంబం నుంచి వచ్చినవాడు ఆయన. ఆయన ఇంటి పేరు చెప్తే అప్పట్లో అదొక ఎనర్జీ అందరికీ. ఆయన రచనల్లో స్త్రీశక్తి యొక్క గొప్పతనం ఉంటుంది.

మహిళ సామర్థ్యం ఆయన రచనల ద్వారా వెండి తెరపై ఆవిష్కృతమైంది. అలాగే ఆయన పచ్చని పల్లెపాటలు రాయగలరు, అలాగే ఆవేశపూరిత గీతాలు రాసి మన తెలుగు సినీ పరిశ్రమకి జాతీయ అవార్డుని తీసుకురాగలరు, అలాగే కొంటె పాటలు రాయగలరు, టీజింగ్ సాంగ్స్ రాయగలరు. ఆయన కళానికి అన్ని వైపులా పదునే. మరి పల్లె జనాల జేజేలతో పాటు నేషనల్ అవార్డు అందుకునే వరకు ఆయన ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. ఒక మంచి పల్లె పాటతో ఇవాళ గుర్తుకొస్తున్నాయి మొదలు పెడదాం. ఆ పాట వినండి, ఆయన ఎవరో గుర్తుపట్టండి. మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు నాకు తెలుసు. నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. మరి ఇవాళ ఆయన ప్రయాణం, సినీ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి. 9

0: హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
4: భద్రాచలం సినిమా నుంచి పాట వినిపించాను కదా నేను, వందే మాతరం శ్రీనివాస్ గారి కంపోజిషన్లో. వందే మాతరం గారు, ఉషా గారు పాడిన పాట అది. చాలామంది ఆ లిరిసిస్ట్ ఎవరు అన్నది కరెక్ట్గా గుర్తుపట్టి నాకు వాట్సాప్ పంపించారు. కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్, సుద్దాల అశోక్ తేజ గారి గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాం. సుద్దాల హనుమంతు గారి కొడుకుగా కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, ఆయన తండ్రి గారి నుంచి ఆ గళాన్ని ఆ కళాన్ని వారసత్వంగా తీసుకున్న గొప్ప రచయిత సుద్దాల అశోక్ తేజ్ గారు. అండ్ తన కళంలో బలం ఉంటుంది, పదాలలో పదునుంటుంది, గుండె నిండా ధైర్యం ఉంటుంది, ఏదైనా రాయగల సామర్థ్యం ఉంటుంది. విప్లవమైన, జానపదమైన, మెలోడీ అయినా, సెంటిమెంట్ అయినా, ఏ పాటనైనా అలవోకగా రాయగల వర్సటైల్ కవి మన సుద్దాల అశోక్ తేజ గారు. ముఖ్యంగా పల్లె జానుపదాలు ఆయన పాటల్లో అద్భుతంగా పలుకుతాయి. అలా ఆయన రాసిన పల్లెపాట విన్నాం కదా మనం ఇంతకుముందే. తర్వాత అశోక్ తేజ గారు సినిమాలకు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన సినీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందో అవన్నీ కూడా మనం ఇవాళ గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. కానీ పరిశ్రమకొచ్చిన కొత్తల్లోనే ఒక అద్భుతమైన పాట రాసి నంది పురస్కారం కూడా అందుకున్నారు ఆయన. మరి ఆ పాట ఏంటి? ఇప్పుడు మీరు వినబోతున్న కంటే కూతుర్నే కనాలి సినిమాలోని ఈ అద్భుతమైన పాట విన్న తర్వాత సుద్దాల అశోక్ తేజ గారి సినీ ప్రస్థానాన్ని మరింత గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి.

0: రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:23 క్రాస్ చేసి 9 సెకండ్లు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు గేయ రచయిత స్పెషల్లో సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకుంటున్నావు. ఆయన సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్తానన్నాను కదా నేను. మరి ఆయన సినీ ప్రస్థానంలో ఆయన రాసిన అద్భుతమైన 2 పాటలు విన్నాం, భద్రాచలం సినిమాలోది, తర్వాత

సుద్దాల అశోక్ తేజ గారి సినీ ప్రస్థానం గురించి చెప్తూ ఉన్నాను కదా. అయితే చాలామంది సుద్దాల ఆయన ఇంటి పేరు అనుకుంటారు. కాదు, ఇంతకీ సుద్దాల గారు అసలు పేరేంటి? గుర్రం వారింటి పేరు. ఆయన అసలు పేరు గుర్రం అశోక్ తేజ. అయితే ఇంటి పేరు గుర్రం అయినా కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో అశోక్ తేజ గారి తండ్రి గారైన సుద్దాల హనుమంత్ గారు తన పాటలతో ప్రజల్లో స్ఫూర్తిని కలిగించారు. సుద్దాల అనేది వారి ఊరు అన్నమాట. అలా సుద్దాల హనుమంతు ప్రజాకవిగా బాగా ప్రాచుర్యం పొందారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అశోక్ తేజ గారు కూడా తన పేరు ముందు సుద్దాలని చేర్చుకుని సుద్దాల అశోక్ తేజగా మారిపోయారు. అదే పేరుతో సుమారు 2500 పైచీలకు పాటలు రాశారు ఇప్పటి వరకు. మరి ఆయన కేవలం ఆవేశపూరితమైన పాటలే, లేకపోతే పల్లె పాటలే, లేకపోతే స్త్రీ ప్రాధాన్యం గల పాటలే రాస్తారనుకుంటాం కదా. మరి ఇప్పుడు మీరు పాడబోయే, మీరు వినబోయే ఒక కొంటె పాట కూడా ఉంది. మరి నిన్నే పెళ్లాడతా సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఒక అద్భుతమైన పాట వినిపిస్తున్నాను నేను. రాజేష్ సౌమ్య పాడింది, సందీప్ చౌత కంపోజిషన్లో. ఆ పాట విన్న తర్వాత సుద్దాల అశోక్ తేజ గారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनल्ली अपडेटेड गा उंचडानिकी बोलेडंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు.
3: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10 తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు మే 7 థైరాయిడ్ సమస్య, థైరాయిడ్ లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2304-08-52, 0400-23-24-08-53, మరొక నెంబర్ 0402-95-09-23. తప్పక ట్యూన్ చేయండి 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.
4: గుర్తుకొస్తున్నాయి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: పదకొండు గంటల 33 నిమిషాలు అవుతోంది సరిగ్గా స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయిలో సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన రాసిన అద్భుతమైన పాటలు వింటూ ఒక్కసారి మళ్ళీ ఆ 90s మూడ్ని కూడా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఒక సూపర్ సాంగ్ విని. అయితే సుద్దాల అశోక్ తేజ గారు యాక్చువల్గా రైటర్ అవ్వడానికంటే ముందు వృత్తిరీత్యా ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కానీ సినిమాల్లోకి ఆయన ప్రవేశం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ప్రముఖ నటుడు రచయిత అయిన ఉత్తేజ్ సుద్దాల అశోక్ తేజ గారి అక్క కొడుకు. అంటే సుద్దాల గారు ఆయనకి వరుసకి మేనమామ అవుతారు. అలా అప్పటికే ప్రవృత్తిగా రచయితగా ఉండేవారు సుద్దాల గారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే తనకి నచ్చిన పనిని చేస్తూ ఉండేవారు, రాస్తూ ఉండేవారు. ఉత్తేజ్ గారి ద్వారా అశోక్ తేజ గారి గురించి తెలుసుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారు 1994లో నమస్తే అన్న అనే ఒక సినిమా ఉంది, సురేష్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా అది. నమస్తే అన్న సినిమా ద్వారా గరం గరం పోరి అనే పాట ద్వారా అవకాశం ఇప్పించారు. యాక్చువల్గా ఆ పాటను తాను సొంతంగా రాసుకున్నారు సుద్దాల అశోక్ తేజ గారు, సినిమా కోసమనే రాసిన పాట కాదు. అయితే ఆ పాట నచ్చి విపరీతంగా తనికెళ్ల భరణి గారికి, ఆ సినిమా డైరెక్టర్ అయిన వై నాగేశ్వరరావు గారికి చెప్పి, ఈ పాట చాలా బాగుంది, ఈ సినిమాకి ఏదో ఈ సినిమాలో మనం ఈ పాటను వాడుకుంటే బాగుంటుంది అంటే, అప్పటికప్పుడు నాగేశ్వరరావు గారు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాటని ఆ సినిమాలో ఉండేలాగా చూశారు. అలా సుద్దాల గారి సినీ ప్రస్థానం మొదలైంది. ఇక అక్కడి నుంచి వెనుదిరుగు చూసుకోలేదు సుద్దాల అశోక్ తేజ గారు. 30 ఏళ్లుగా పాటలు రాస్తూనే ఉన్నారు, మనల్ని అలరిస్తూనే ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మరి సుద్దాల అశోక్ తేజ గారికి సినిమా ఇండస్ట్రీలో టర్నింగ్ పాయింట్ ఏంటి, ఆయన గాడ్ ఫాదర్ ఎవరు, ఆయన ఇంతకాలం సినిమా రచయితగా నిలదొక్కుకోవడానికి ప్రోత్సహించిందెవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని. స్టే ట్యూన్డ్.

ఒసై రాములమ్మ సినిమాలో పాట విన్నారు కదా, అంటే గుండెల్ని పిండేసేలాగా కూడా సుద్దాల అశోక్ తేజ గారు పాట రాయగలరు అని నిరూపించుకున్నారు ఆయన. అండ్ ఒసై రాములమ్మ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, చాలా థియేటర్స్లో దాదాపు పల్లెటూళ్ళల్లో, అంటే అప్పట్లో అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి కదా, అప్పటికి ఇంకా ఈ మల్టీప్లెక్స్ కల్చర్ లేదు, చాలా ఊళ్ళల్లో బళ్ళు కట్టుకుని వెళ్ళి మరీ ఈ అద్భుతమైన సినిమాని ఆస్వాదించారు అప్పట్లో ప్రేక్షకులు. అండ్ దాసరి నారాయణరావు గారి టాపిక్ మనం ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే ఆ అద్భుతమైన సినిమాని తెరకెక్కించింది దాసరి నారాయణరావు గారు కాబట్టి. అయితే ప్రతి వాళ్ళకి ఒక అవకాశం అనేది వస్తుంది జీవితంలో, కానీ కొంతమంది మాత్రమే అవతల వ్యక్తిలో ఉన్న స్పార్క్ని గుర్తిస్తారు. అలాంటి దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, తన గాడ్ ఫాదర్ అని చెప్తారు సుద్దాల అశోక్ తేజ. తొలినాళ్లలో తనలో ఉన్న స్పార్క్ని గుర్తించింది దాసరి గారే అంటారు ఆయన. కెరీర్ మొదట్లోనే ఒసై రాములమ్మ సినిమాలో 6 పాటలు రాసే అవకాశం ఇచ్చి తనను ఎంతగానో ప్రోత్సహించి ఇంత సుదీర్ఘకాలం పాటు రాయగలిగాను అంటే అది దాసరి గారి చలవ, ఆయన అందించిన ప్రోత్సాహం అంటారు సుద్దాల అశోక్ తేజ గారు. తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చి తన స్థానాన్ని సుస్థిరం చేసిన దాసరి గారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారంటారు అశోక్ తేజ. అలాగే ట్యాగోర్ సినిమాలో నేను సైతం ప్రపంచాగ్నికి అనే 4 పంక్తులు శ్రీశ్రీ గారివి తీసుకుని దాన్ని కంటిన్యూ చేస్తూ సుద్దాల అశోక్ తేజ గారు కెరీర్లో ఒక ముఖ్యమైన మజిలీని చేరుకున్నారు. అదే దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకొచ్చారు తెలుగు లిరిసిస్ట్కి. అంతకుముందు మాతృదేవో భవ సినిమాలో వేటూరి గారికి నేషనల్ అవార్డు వస్తే దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ సుద్దాల అశోక్ తేజ గారికి నేను సైతం అనే పాట రాసినందుకు గాను ఆ అవార్డు వచ్చింది. యాక్చువల్గా తమిళంలో ఈ పాట సిట్యువేషన్ లేదు, కానీ వివి వినాయక్ చిరంజీవి గారు ఈ పాట పెట్టాలి అనుకుని సుద్దాల గారిని పిలిపించి ఈ పాటలో శ్రీశ్రీ గారి మొదటి 2 పంక్తుల్ని కొనసాగిస్తూనే ఈ పాట రాయమని చెప్పారట. అలా సుద్దాల గారి మనసులో శ్రీశ్రీ గారి పేరుని చెడగొట్టకుండా పాట రాస్తే చాలు అనుకుని చాలా తక్కువ సమయంలో ఆ పాట రాసేసి ఇచ్చారంట. అండ్ దాన్ని అద్భుతంగా కంపోజ్ చేశారు మణిశర్మ గారు. అండ్ ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. రెస్ట్ ఈజ్ ద హిస్టరీ అన్నట్టు సుద్దాల అశోక్ తేజ గారు ఇంకా చాలా చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పుడు మీకు శ్రీరామదాసులు అని అద్భుతమైన పాట రాశారు, ఆ పాట వినిపిస్తాను. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఠాగూర్లో నేను సైతం పాట విన్న తర్వాత సుద్దాల గారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు మే 7వ తేదీ. థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0406 STD కోడ్ జత చేసి 2324085252324085353, మరొక నెంబరు

2955 0923 శ్రోతలు తప్పక గుర్తుంచుకోండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ ఉక్కల్ గారు పాల్గొంటారు. మీకు ఈ థైరాయిడ్ సమస్య గురించి ఏమైనా సందేహాలుంటే ఫోన్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోండి. గమనిక విన్నారు.

11:53 దాటి 36 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయో సుదాల్ అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే దాసరి గారి తర్వాత కృష్ణవంశీ గారి ప్రోత్సాహాన్ని కూడా మనం తప్పకుండా మెచ్చుకుని తీరాలి. కృష్ణవంశీ గారి సినిమాల్లో ఎక్కువ పాటలు రాశారు సుద్దాల గారు. ఆయన నిన్నే పెళ్లాడతా ఇందాక విన్నాం కదా, ఆ పాటతో పాటు గోవిందుడు అందరు వాడేలే వరకు 1-2 మినహా ప్రతి సినిమాలో పాటలు రాశారు సుద్దాల గారు. నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, చందమామ, మహాత్మ, సముద్రం, అలాగే గోవిందుడు అందరు వాడేలే వరకు దాదాపు అన్ని సినిమాలకు పనిచేశారు కృష్ణవంశీ గారి సినిమాలకి. అయితే సుద్దాల అశోక్ తేజ గారు కేవలం ఆవేశపూరిత పాటలు రాస్తారు అనే ముద్రను చెరిపేసిన పాట ఖడ్గంలో ఆయన రాసిన అద్భుతమైన అల్లరి అల్లరి అనే పాట. అలాగే రేగు ముల్లోలే అనే పాట కూడా చాలా బాగుంటుంది చందమామలో. ఇక ఫిదాలో ఆయన రాసిన వచ్చిండే అనే పాట, లవ్ స్టోరీలో సారంగధరియా పాటలు ఆయన్ని మరో మెట్టెక్కించాయి. ఈ జనరేషన్ వాళ్లకు కూడా నచ్చేటట్టు అద్భుతంగా రాయగలని నిరూపించాయి సుద్దాల గారిని. తర్వాత రాజమౌళి గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన 3RRలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన కొమ్మ ఉయ్యాల పాటతో పాటు కొమరం భీముడో పాటలు రాసింది కూడా మన సుద్దాల అశోక్ తేజ గారే. ఇలా సుద్దాల అశోక్ తేజ గారి 30 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలు, ఎన్నో అవార్డులు, నేషనల్ అవార్డుతో పాటు. అలాగే సుద్దాల గారు ఇంకా మరెన్నో పాటలు రాయాలి, ఇంకా చాలా సంవత్సరాలు మనల్ని అలరించాలి అని ఆశిస్తూ. అండ్ ఇంకొకటి చిన్నగా, లాస్ట్లో ఆయన నటించారు కూడా. మీకు గుర్తుంటే హైపర్ సినిమా రామ్ సినిమాలో కే విశ్వనాథ్ గారు చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ చేశారు కదా, చీఫ్ సెక్రటరీ క్యారెక్టర్లో సుద్దాల అశోక్ తేజ గారు స్క్రీన్ మీద కూడా కనబడ్డారు. మరి సుద్దాల గారి కెరీర్ గురించి బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:06 కావస్తుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

12:07 అవుతోంది స్టూడియో క్లాక్లో టైం. అండ్ ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఒక ప్రముఖ అథ్లీట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇవాళ మే 7 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం కాబట్టి. మరి ఎవరు ఇంతకీ మనం మాట్లాడుకోబోయే ఆ అథ్లీట్ అంటే, రెక్కాడితే గాని డొక్కాడని కడు పేద కుటుంబం తనది. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, వ్యతిరేకతలు, వీటన్నింటినీ మించి ఏదో సాధించాలి అన్నది ఆమె బలమైన కళ. తనకిష్టమైన పరుగులోనే కష్టాల కడలిని దాటి దుమ్ము రేపాలి అని భావించింది ఆ చిరుతపులి. కష్టాలకు బ్రేక్ వేసి తన లక్ష్యం వైపు దూసుకెళ్లాలి అనుకుంది. జనం మాటలు కృంగదీసినా వెనక్కి తగ్గలేదు. లక్ష్యం కోసం బలంగా నిలబడితే లోకం తనకు తానుగా దారులు తెరుస్తుంది అనడానికి ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఆ అథ్లీట్ కాదు, చిరుతపులి వేగంతో దూసుకుపోయే ఆ చిచ్చర పిడుగు నిలువెత్తు నిదర్శనం అండ్ స్ఫూర్తిదాయకం. ఇవాళ మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక విమెన్ యాథ్

ఫ్లూట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరో మరి కాసేపట్లోనే చెప్తాను నేను ఒక మంచి మెలోడియస్ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మీ అందరి కోసం. రాబోయే చందమామ సినిమా నుంచి బాలుగారు చిత్రగారు పాడిన సిరివెన్నెల గీతం, మణిశరం గారి సంగీతం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: పన్నెండు గంటల 15 నిమిషాలు దాటి 40 సెకండ్లు అవుతోంది. చైతన్య స్ఫూర్తిలో ఒక చిచ్చర పిడుగు చిరుత పులి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ అథ్లెట్ గురించి వాళ్ళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం. చాటుమాటుగా ఎన్నో వెక్కిరింపులు, అసలు నీకు సాధ్యమవుతుందా అని వెనక్కి లాగే మాటలు, అవన్నీ వినపడ్డా అస్సలు పట్టించుకోలేదామె. వాటన్నింటినీ ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసింది. ఎదురు నిలిచి సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది. ప్రపంచ వేదికపై ఛాంపియన్గా నిలిచింది. భారతదేశ కీర్తిని మరింత పెంచింది. ఎవరైతే అవమానించారో వాళ్లనే అభిమానించేలా చేసిన భారత పారా అథ్లెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రం నుంచి అందరినీ, భారతదేశం యావత్తు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన దీప్తి జివాన్జీ ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్న అథ్లెట్. ఆవిడ జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈరోజు మే నెల 7వ తేదీన థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 2324085 3, మరొక నెంబరు 2955092 3. శ్రోతలు 2:15 నుంచి 3 గంటల మధ్య ఈ నెంబర్లకి ఫోన్ చేసి థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స గురించి డాక్టర్ రాజేష్ ఉక్కల గారితో మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 గంటల వరకు. గమనిక విన్నారు. చైతన్య స్ఫూర్తిలో దీప్తి జివాన్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. దీప్తి వరంగల్ జిల్లాలోని చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారామె. రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్కూల్

లో చదువుతున్నప్పుడే ఆ స్కూల్లో పీఈటీ సార్ ఆమెను 100 మీటర్ల అలాగే 200 మీటర్ల రేసులో చేర్చారు. ఆ తర్వాత 2019లో స్టేట్ మీట్ జరిగినప్పుడు ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేష్ ఆమెకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత పారా ఒలింపిక్స్ వైపు దీప్తి జివాన్జీ అడుగులు పడ్డాయి. కోచ్ రమేష్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త టెక్నిక్స్ని దీప్తికి చాలా యూజ్ అయ్యాయి. 2022లో జరిగిన ఆసియా పారాగేమ్స్లో పాల్గొనే అవకాశం వచ్చింది దీప్తికి. 400 మీటర్లను 56.69 సెకండ్స్లో కంప్లీట్ చేసింది, రికార్డ్ సాధించింది. అలాగే 2022లో మొరాకోలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో దీప్తి T20 400 మీటర్స్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇలా పాల్గొన్న ప్రతి దాంట్లో ఏదో ఒక మెడల్ సాధిస్తూనే ఉన్నారు ఆమె. అలాగే ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో 2024లో ఉమెన్స్ T20లో కేటగిరీలో 400 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది దీప్తి. చాలా చిన్న వయసులో ఇంత సాధించిందంటే ఇంకా ఆమె ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. భారతదేశ కీర్తిని పెంచడంలో తనదైన పాత్ర పోషించిన పారా అథ్లెట్ దీప్తి జివాన్జీ నిజంగా అందరికీ ఆదర్శమే కదా. మరి ఇవాళ ప్రపంచ ఒలింపిక్స్ దినోత్సవం సందర్భంగా దీప్తి జివాన్జీ సక్సెస్ స్టోరీని మాట్లాడుకున్నాం. మరి ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి.

0: डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनल्नि अपडेटेड गा उंचडानिकि बोलेडंत गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: 12:40 ఈట్ ఫిట్ కొత్తగా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఉంది కదా, న్యూస్ తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమంలో కలుద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దత ఉందని స్పష్టం చేశారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం ధైర్యంతో తగిన బుద్ది చెప్పిందని సోషల్ మీడియా దిగ్గా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీరజవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి సెల్యూట్ చేస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
1: टेरर और टॉक एक साथ नहीं हो सकते, टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता.
0: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధిక రంగానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని రాష్టపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ మిషన్ సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలు ప్రతిబింబిస్తోందన్నారు. మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఈరోజు అందిస్తుందని, వారు ఎల్లప్పుడూ మన దేశాల నిఘానిడలో ఉంటారని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకితభావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉంటాయని నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేటికి ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రదర్శించాయని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోదీ అన్నారు. ప్రధానమంత్రితో పాటు సహచర మంత్రులు కూడా తమ సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్స్ మార్చారు. ఈ ప్రత్యేక చిత్రంలో నలుపు రంగు నేపథ్యంపై ఆపరేషన్ సింధూర్ అనే పదాలు, వాటిపై జాతీయ జెండా ఉన్నాయి.

0: దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుల త్యాగాలు స్మరించుకుంటూ సైనికుల పట్ల తమకున్న గౌరవం చాటుకున్నారు. రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ దేశంలో పండ్ల ఉత్పత్తి నాణ్యత పెంపుదల ప్రాసెసింగ్ ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు శాస్త్రవేత్తలు ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు.
1: इस आयोजन का उद्देश्य है फलों का उत्पादन बढ़ाना, गुणवत्ता क्वालिटी कैसे और बेहतर करें, इम्प्रूव करें, हम उसकी कोशिश करना, फलों की प्रोसेसिंग उसको आगे बढ़ाना. हम ये चाहते हैं कि हमारे फल हमारी सब्जियां उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జనని అనేది ప్రత్యుత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డ్స్ సమగ్రంగా పర్యవేక్షణకు రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్దిదారులు నమోదు చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసవానికి ముందు ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత శివేందు అధికారికి సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో హింసాత్మక రాజకీయ సంస్కృతికి మరో నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. టీఎంసీ భయానక రాజకీయాలకు లొంగనందుకే బీజేపీ కార్యకర్తలను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం, హత్యలు చేయటం జరుగుతోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతీకార చర్యలకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ శనివారం కోల్కతాలో బ్రిగేడ్ ప్రేగ్రౌండ్లో జరగనుంది. రాష్ట బీజేపీ అధ్యకులు సమీక్ భట్టాచార్య నిన్న రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ నేతలు సౌమిత్ర ఖాన్, జ్యోతిర్మేష్ సింగ్ మహతో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు సమావేశమై తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారని భట్టాచార్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్టంలో 140 స్థానాలకు 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనుంది. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు లోక్భవన్లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్తో రెండోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కేరళకు బయలుదేరే అవకాశం ఉంది. నిన్న విజయ్ గవర్నర్ను కలిసి తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా, కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. అయితే మెజార్టీ నిరూపించుకునేందుకు మరికొంతమంది మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో వీసీకే నేత తిరుమావళన్ మాట్లాడుతూ ఈరోజు జరిగే తమ పార్టీ శాసనసభ పక్ష సమావేశం తర్వాత విజయ్కు మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్టేలియా, కెనడా, సింగపూర్తో సహా 35కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడంలో ఢిల్లీకున్న చరిత్రను ఈ ఈవెంట్ మరింత పెంచుతుందన్నారు. క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ 7 రోజుల ఛాంపియన్షిప్లో వివిధ విభాగాల్లో పోటీలు జరగనుండగా ఆగస్టు 2న ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కొంకన్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ

మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూలు గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సమయం 12:42 దాటి 25 సెకండ్లు అవుతోంది. నేను మీ ఆర్జే పవన్. పోయిన ఆదివారం నుంచి మనకి 12:40 నుంచి 1:10 వరకు ఈట్ ఫిట్ అనే ఒక కొత్త కార్యక్రమం మొదలైంది కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా తినాలి. మనం ఎంత ఆరోగ్యంగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం లోపలికి ఏది పంపిస్తామో అదే మన ముఖం మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే నవ్వుతూ ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదే అనారోగ్యంగా ఉంటే ముఖం ముడుచుకుని ఉంటాం, ఏదో ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం అనే కాన్సెప్ట్తో డిజైన్ చేయబడిన కార్యక్రమమే ఈ ఈట్ ఫిట్ అనే కార్యక్రమం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. కానీ ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే. మన పెద్దవాళ్ళు అన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం, ఏదైనా సాధించగలుగుతాం. ఎస్, ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఇంకోటి లేదు. మనం ఫిట్గా ఉండడానికి జిమ్కి వెళ్తాం, వాకింగ్ చేస్తాం, స్పోర్ట్స్ ఆడతాం. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో హెల్దీ ఫుడ్ని మన డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎంత ఆరోగ్యంగా తినాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి ఈట్ ఫిట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం బాబు బంగారం అనే సినిమా నుంచి నరేష్ అయ్యర్ పాడిన ఒక వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జిబ్రాన్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: లకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబరు 2955092. శ్రోతలు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్య ఈ థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి మీకేమైనా వివరాలు కావలిస్తే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీ సందేహాలకి సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 వరకు ఈరోజు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. స్టూడియో క్లాక్ లో సమయం ఎగ్జాక్ట్ గా 12:51 అవుతోంది. అండ్ ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలో చెప్తాను కదా నేను. ఫస్ట్ ఏంటంటే, చాలా మందికి ప్రోటీన్ మనం హెల్దీగా బాడీ మెయింటైన్ చేయడానికి అవసరం. అండ్ ఆబ్వియస్గా అన్డౌటెడ్గా నాన్ వెజిటేరియన్స్ అందరూ, ఎగిటేరియన్స్ అందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసేది గుడ్డు. గుడ్డులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్ B12 ఉంటుంది, కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డుని మన డైట్లో ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు, దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. అయితే కొంతమంది ఎల్లోని అవాయిడ్ చేస్తారు, ఓన్లీ వైట్ తీసుకుంటారు. ఎల్లో కూడా ఆరోగ్యమని చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. కొంతమందికి ఆ స్మెల్ పడదు కాబట్టి ఎల్లోని అవాయిడ్ చేస్తారు. అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, సరే ఎగ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఎగ్ తినమంటే మీరు సప్లిమెంట్గా వేరే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, దానికి సబ్స్టిట్యూట్గా సోయా అండ్ పనీర్ గుడ్డు బదులు అవి రెండు తీసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా కీ రోల్ పోషిస్తాయి మనం చురుగ్గా ఉండడానికి, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తారు. అవకాడో, అవకాడోలో హెల్దీ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, అండ్ ఇవి హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అవకాడోని టోస్ట్ లాగా చేసుకోవచ్చు, సలాడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ దాని మీద ఇంకొన్ని ఎడిటివ్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఎక్కువగా ఈ కారంవి కాకుండా కొంచెం మనకి హెల్త్ ఇచ్చే పదార్థాలని, సాసెస్ వాడుకోవచ్చు. లైక్ సో ఏంటంటే, వీటిని రోజు ఒకేలా తినాలి అని బోర్ కొడుతుందని ఫీల్ అయ్యేవాళ్ళు టోస్ట్ని, సలాడ్స్ని రోజు రోజు మార్చి మార్చి తీసుకోవచ్చు. అలాగే ఓట్స్ కానీ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా తింటున్నది క్వినోవా, కినావా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, గోధుమలు, ఇలాంటి ధాన్యాల్లో సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఫైబర్, ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా మన బాడీకి చాలా అవసరం, పీచు పదార్థం అంటాం కదా మనం దానికి. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి ఇవి తీసుకోవడం వల్ల. దీనివల్ల మంచి హెల్దీ వెయిట్ మెయింటైన్ అవ్వడమే కాకుండా హెల్త్ని కూడా అద్భుతంగా కాపాడుకోవచ్చు. కొంతమంది కొన్ని రోజులు ఎక్కువగా తినేస్తారు, దొరికిందల్లా తినేస్తారు. స్ట్రెస్ ఈటింగ్, స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు వెంటనే ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని మనకి న్యూట్రిషనిస్ట్ చెప్తూ ఉన్నారు. దాన్ని అవాయిడ్ చేయండి, హెల్త్ని బాగా కాపాడుకోండి. అండ్ ఈ స్ట్రెస్ ఈటింగ్ తగ్గించుకుంటే చాలా వరకు వెయిట్ తగ్గుతారు. అలాగే ఖర్జూరం, ఖర్జూరాన్ని మించినటువంటి అద్భుతమైన ఫుడ్ ఇంకోటి లేదు. అంటే మోతాదులో తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ ఇబ్బందే, షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఖర్జూర పండు కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. మీరు చూస్తే ముస్లిం సోదరులు ఈ రంజాన్ టైంలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫాస్ట్ని బ్రేక్ చేసినప్పుడు ముందు తినే పదార్థం ఈ ఖర్జూరమే, ఎందుకంటే వాళ్ళకి వెంటనే ఇమీడియట్ శక్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఎండు ద్రాక్ష, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లో కూడా చాలా

క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫైబర్ యాంటీఆక్సిడెంట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి వాటిల్లో. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, బరువు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. సో వీటన్నింటిని టైం టు టైం ఒక టైం బాండ్ క్రియేట్ చేసుకుని, ఒక టైం టేబుల్ పెట్టుకుని చాలా మంచిగా పద్ధతి ప్రకారం తింటే మీ బాడీ హెల్దీగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్ గురించి మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 1:30 అవుతుంది. ఈట్ ఫిట్ లో మనం మిల్లెట్స్ గురించి చెప్తానని చెప్పాను కదా, చాలామంది ఇప్పుడు మిల్లెట్స్ వైపు మళ్ళుతున్నారు, రైస్ని కంప్లీట్గా బంద్ చేసేస్తున్నారు, వైట్ రైస్ అసలు మంచిది కాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎస్, కరెక్టే చాలా వరకు, ఎందుకంటే రైస్లో ఉన్నంత షుగర్ వేరే ఏది దాంట్లో లేదు. చాలామంది చెప్తుంటారుగా, తెల్లగా కనబడేవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికని, మైదాపిండి, షుగర్, అలాగే వైట్ రైస్, ఇంకా డైరీ ప్రోడక్ట్స్ కూడా మంచివి కాదని కొంతమంది ఎక్కువగా హెల్త్ని ఫాలో అయ్యే వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, అన్నీ మానేసి కూర్చుంటే శరీరానికి అన్నీ కావాలి కదా, కాబట్టి మోతాదులో ఏదైనా మంచిదే, మితంగా తీసుకుంటే ఆహారం మంచిదే, అమితంగా తింటే ఏదైనా విషయమే కదా. కాబట్టి చిరుధాన్యాలు నిజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సిరిధాన్యాలని చెప్పొచ్చు, కానీ వీటిని ఎలా ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. అలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక, కొన్ని రోజుల క్రితం వరకు ఈ చిరుధాన్యాలని, మిల్లెట్స్ని చాలా సాధారణ ధాన్యాల్లానే చూసేవారు. ఎవరో ఆరోగ్యం బాగోలేని వాళ్ళు తింటారు, షుగర్ ఉన్న వాళ్ళు తింటారు, ఇలా ఒక కన్సెప్షన్లో ఉండేవాళ్ళు. బట్ అది ఇప్పుడు క్రమంగా మారుతోంది, ఆ మైండ్ సెట్ అన్నది. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే గుళికల్లా చూస్తున్నారు వీటిని. వీటిని తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రోజురోజుకి వీటి మీద అవగాహన కూడా బాగా పెరుగుతోంది జనాల్లో. మిల్లెట్స్ అన్నీ కూడా గడ్డి జాతి కుటుంబానికి చెందినవి. మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉండడంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్గా కూడా ఇది బాగా పాపులర్ అవుతోంది. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి పున్నా వెంకటేశం గారు ఏం పంపించారంటే మెసేజు, కండగలవాడేను మనిషోయను ఒకే నానుడు ఉంది సార్ అని పంపించారు. కరెక్ట్ అండి, మీరు చెప్పింది. కాల్షియం ఎక్కువగా ఉన్న మిల్లెట్స్ కండరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుందంట. కాబట్టి కండలు బాగా పెంచాలి అనుకునే వాళ్ళు కసరత్తులతో పాటు ఈ మిల్లెట్స్ తీసుకుంటే కూడా దానికి ఇంకొంచెం అదనంగా యాడ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ మిల్లెట్స్లో ఫెరులిక్ యాసిడ్, కార్టిచిన్స్ వంటి ఫైటో న్యూట్రియంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయంట. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి, గాయాలు తొందరగా నయం కావడానికి హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఈ గింజల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటిని తినడం వల్ల ఎక్కువగా సేపు మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, వేరే వెంటనే ఏదో తినబుద్ది కాదు. కొంతమంది ఏంటంటే ఎంత తిన్నా కూడా కడుపు నిండనట్టు, మళ్ళీ ఇంకా ఏదో కావాలన్న క్రేవింగ్స్ వాళ్ళకి రెగ్యులర్గా ఉంటాయి. ఏదో ఒక సినిమాలో కూడా ఉంటుంది, ఏంటి నీ ప్రాబ్లం అంటే అన్నం తినగానే ఆకలి అవ్వట్లేదు భయ్యా అంటాడు. అలాగా కామెడీగా తీసుకున్నా కూడా కొంతమందికి ఆ కడుపు నిండని ఫీలింగ్ అలా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఈ మిల్లెట్స్ తీసుకుంటే కడుపు టైట్గా ఉంటుంది, వేరేవి తినాలి అన్న ఆలోచన కూడా రాదు అంట. మరొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ఈట్ ఫిట్ వింటున్నారు మీరు ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటని భాస్కర్ భట్ల రవికుమార్ రాశారు. అనురాగ్ కుల్కర్ని పాడిన ఈ పాట చలో సినిమాలోది. ఈట్ ఫిట్ లో మిల్లెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మంచిది కదా అని చెప్పి ఎక్కువగా తినేయకూడదని చెప్పాను కదా. తినే పరిమాణాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ బియ్యం గోధుమల్లో లాగే ఇందులోని కూడా క్యాలరీస్ ఉంటాయి. ఎప్పుడు కూడా పాలిష్ చెయ్యని మిల్లెట్స్ తినడం మంచిదని గుర్తుపెట్టుకోండి. రైస్ లాగే ఇందులో కూడా పాలిష్ చెయ్యని మిల్లెట్స్ దొరుకుతాయి, పాలిష్ చేసిన మిల్లెట్స్ కూడా దొరుకుతాయి. అండ్ సేంద్రియ పద్ధతిలో పండించిన మిల్లెట్స్ మాత్రమే పాలిష్ చెయ్యనివే అని అర్థం. కాబట్టి అలాంటివి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కుని వాడుకోవాలి, ఎందుకంటే మనకి మార్కెట్లో నకిలీల బెడద ఉంటుంది కదా, ప్రతి చోట నకిలీ ఉంటాయి. కాబట్టి మిల్లెట్స్ అనగానే పరిగెత్తుకెళ్ళి ఏది దొరికితే అది కొనుక్కొచ్చుకోవడం కాకుండా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. అయితే మిల్లెట్స్ ఎవరు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మాట్లాడుకోవాలి మనం. గోయిట్రోజెనిక్ అండ్ థైరాయిడ్ హార్మోన్ పనితీరుకి ఇబ్బంది కలిగిస్తాయి, కాబట్టి హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే ఖచ్చితంగా మీరు మిల్లెట్స్కి దూరంగా ఉండాలి, మిల్లెట్స్ తినకూడదు. మీరు బలహీనమైన సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు కూడా మిల్లెట్స్ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొర్రలు, రాగి, అరికెలు, సామలు, ఊదలు, వరిగెలు, సజ్జలు, జొన్నలు ప్రస్తుతం విరివిగా తింటున్నటువంటి ఈ తృణధాన్యాలు ఇవన్నీ, వీటిలో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీరు ఈ మిల్లెట్స్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, కంప్లీట్గా మిల్లెట్స్తోనే మీ ఫుడ్ కన్జంప్షన్ ఉండాలి అనుకుంటే, మీరు ఒక్కసారి న్యూట్రిషనిస్ట్ లేదా డైటీషియన్ వాళ్ళ సలహాలు తీసుకుని డైట్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. తద్వారా మీరు ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు అని గుర్తుంచుకోండి. ఏదైనా మీరు బ్లంట్గా ఫాలో అయిపోకుండా ఎక్స్పర్ట్ సలహా తీసుకుని మొదలు పెడితే మంచిది అని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది, అప్పుడే మీరు ఫిట్గా ఉంటారు. బాగున్నాయి కదా ఇవాళ విషయాలు, చాలా మంచి హెల్దీ టిప్స్ మాట్లాడుకున్నాం, హెల్దీ ఆహారం గురించి మాట్లాడుకున్నాం, మీకు హెల్ప్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.

శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు 0402-2408-52 ఫోన్ నెంబర్స్ లో ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు 2:15 నుంచి 3 గంటల మధ్యలో. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేంద్రతో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఈరోజు పరిశీలించారు. హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఈ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయి దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గౌరవిస్తున్నాడని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్లను మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేంద్రతో కలిసి తార్నాకలోని సిఎస్ఐఆర్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఇవాళ పరిశీలించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కేంద్రాన్ని మంజూరు చేశారని, ఇది విద్యార్థులు పరిశోధకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 3 నెలల క్రితమే ప్రారంభమైన ఈ పనులను వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, వరంగల్ టెక్స్టైల్ పార్క్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతాయని, భవిష్యత్తులో రైల్వే విద్యా రంగాల్లో మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. హన్మకొండలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా సాగులో ఆధునిక పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. యాంత్రీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. హన్మకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వరంగల్లో కేసు నమోదైంది. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై దురుద్దేశంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామరెడ్డి తదితరులు వరంగల్లోని సుబేదారి పోలీసులకు కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పేదలకు పౌష్టిక ఆహారాన్ని అందించే లక్ష్యంతో రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేయకుండా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెడుతూ నేరుగా సామాన్యులకు తక్కువ ధరకే అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందటమే కాకుండా పౌల్ట్రీ రంగానికి కూడా ఊతం లభిస్తుంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే పేద ప్రజల ఆకలిని తీర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ వినూత్న దిశానిర్దేశం చేసింది. సంక్షేమ శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో

0: ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, స్పౌస్ కేసులు, సుదీర్ఘకాలం మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. బదిలీల ప్రక్రియలో డిజిటల్ పద్ధతులు పాటించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గురుకులాల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా సిబ్బంది సమతుల్యత పాటించాలని, ముఖ్యంగా మహిళా దివ్యాంగ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీపై వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తున్నట్లు కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. సిరిసిల్లలో కొత్త డిజైన్లను ప్రదర్శించిన ఆమె వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే 352 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
1: రూరల్ ఏరియాలో 60 లక్షల చీరలు, అర్బన్ ఏరియాలో 30 లక్షల చీరలు, 90 లక్షలు 6530 మీటర్ల చీరలు, 9 మీటర్స్ చీరలు అయితే గ్రామీణ ప్రాంతంలో తల్లు కట్టుకునేటువంటి 5 లక్షలు కలిపి 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం కూడా ఎవరికి ఎంత చీరలు వేయాలి అనేది దానికి.
0: ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ హరీష్ రావు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్య తూకంలో జరుగుతున్న జాప్యం, తరుగుల పేర్లతో సాగుతున్న మోసాలపై ఆయన వివరాలు సేకరించారు. అకాల వర్షాలకు కళ్లాల్లోనే తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వ సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఈ నెల 10వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ పీఎం మిత్ర పార్క్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. 50 నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మందిని సమీకరించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు వెల్లడించారు. జన సమీకరణ కోసం 4 ప్రత్యేక రైళ్లు, 3000 బస్సులను పార్టీ సిద్ధం చేసింది. సభ ఏర్పాట్లపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్షించగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు కిషన్ రెడ్డి స్వయంగా పరేడ్ గ్రౌండ్ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం బుధవారం ముగియడంతో నేటి నుండి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో 76.56 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పాటు 20 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఎంపీ కావ్య, స్థానిక ఎమ్మెల్యేలు హాజరైన ఈ భేటీలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక సంఘాల బృందాల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 26,621 కోట్ల రూపాయల రుణ లక్ష్యంతో కూడిన ప్రణాళికను విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాగూడలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 3 అధికారులను విధుల నుండి తొలగిస్తూ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు ఉత్తర్వులు జారీ చేశారు. కూలీలు రాకున్నా హాజరు వేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణలో నిజమని తేలటంతో మండల అదనపు ప్రోగ్రాం అధికారి మల్లయ్యతో పాటు 2 సాంకేతిక సహాయకులపై ఈ చర్యలు తీసుకున్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి కోరారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుకాలతో పాటు వడగళ్ల వానలు పడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత మరమగ్గాల సహకార సంఘాలకు సంబంధించిన ఏకల ప్రక్రియలో భాగంగా సంఘాల ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేశామని చేనేత జౌళీ శాఖ ఏడీ సంతోష్ తెలిపారు. జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఆధార పత్రాలతో గడువులోగా సిరిసిల్ల చేనేత జౌళీ శాఖ కార్యాలయంలో సభ్యత్వ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ఇతర సంబంధిత ఆధారాలతో ఇవ్వాలని కోరారు. వరిధాన్యం సేకరణ సందర్భంగా ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పంటలను మిల్లులకు తరలించేందుకు తగినని

వాహనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి సరైన ధృవపత్రాలు వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఈరోజు పరిశీలించారు. హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఈ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఎస్ 2 o'clock లో 120 క్రాస్ చేసి 58 seconds అవుతుంది. మరి కాసేపట్లోనే మనందరికి ఎంతో ఇష్టమైన క్విజ్ కార్యక్రమం షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకు ముఖ్య గమనిక: ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852 2324085359 5359 2952. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్య శ్రోతలు మీకు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి సమాచారం కావలసిన మీకేమైనా సందేహాలున్నా ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 మధ్య ఈరోజు. ఎస్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా షో టైం స్టార్ట్ చేసేద్దాం. 1:23 దాటి 22 అవుతుంది. మా శ్రోతలు కూడా చాలా మంది రెడీ అయిపోయారు, వెల్కమ్ చెప్పేస్తున్నారు. నాకు కూడా ఇంకా ఎవరైనా కొంతమంది శ్రోతలు వస్తారేమో, వెయిట్ చేద్దాం. 1-4 తర్వాత ఒక మంచి పాట వినేసొద్దాం షో టైంలో. ఇవాళ కూడా మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి, సినిమా క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం బాడీ గార్డ్ సినిమా నుంచి హోస్సన్న అంటూ వచ్చేస్తుంది శ్రీవర్ధిని అండ్ రాహుల్ నంబియార్ పాడిన ఈ థమన్ గీతం.

ఎస్ షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, శ్రోతలు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. వేదవతి గారు అయితే తొందరగా స్టార్ట్ చేయండి సార్ అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మరి వేదవతి గారితో పాటు మన శ్రోతలందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్ వినడానికి సిద్ధమైపోండి, అలాగే ఆన్సర్స్ పంపించండి. తెలుసు కదా, ఆయన మరొకసారి చెప్తాను, 0402342052 ఫోన్ నెంబర్, మరోసారి 0402324052 ఈ నెంబర్కి మీ ఆన్సర్తో పాటు మీ డీటెయిల్స్ని కూడా వాట్సాప్ పంపించాలి. కొత్తగా వచ్చిన శ్రోతలు ఎవరైనా ఉంటే నెంబర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, 0402324052

5-2. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ జీవి గుండె దాని తలలో ఉంటుంది? ప్రశ్న మరోసారి, ఏ జీవికి గుండె హార్ట్ అనేది దాని తలలో లొకేట్ అయి ఉంటుంది? ప్రశ్న చాలా ఈజీగానే ఉంది, ఆలోచించండి, ఆన్సర్ పంపించండి నాకు. ఏ జీవి గుండె దాని తలలో ఉంటుంది? ఫాస్ట్గా ఆన్సర్స్ పంపించండి. 0402324085 ఇది నా నెంబర్.

ఎస్, సమాధానాల వెల్లువ అని చెప్పాలి. నేను ఎంత మంది పంపించారంటే దాదాపు మోర్ దాన్ 90 మెసేజెస్ వచ్చాయండి. క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఇంతకుముందే, ఏ జీవికి గుండె తన తలలో ఉంటుంది అని చెప్పి చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. టకటక ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు కరెక్ట్గా చదివేస్తాను నేను. సుశీల్, శ్రవంతి, చింతల్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజ్ గారు. తర్వాత ఆదిలాబాద్ నుంచి శైలజ, పూర్ణచంద్రరావు, శ్రీనిధి గారు, వి శ్రీనివాస్ గారు, ఆరం గారు శంషాబాద్ నుంచి, శ్రీహరి, జ్యోతి గారు వినాయక్ నగర్ నుంచి, నల్గొండ జిల్లా తిప్పత్ నుంచి, చిలకమ ఉపేంద్రాచారి గారు, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదునూరి కళ్యాణ్చారి గారు, కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, అడపు సంతోష్ కుమార్ గారు, పాలెంపోలే గారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి, తోట సంతోష్ పొతంగల్ నిజామాబాద్ నుంచి, జగదీశ్వరాచారి గారు హనుమాన్ నగర్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, సహజ సాహితి బ్యాంక్ కాలనీ నిజామాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎడ్బేడ్ నుంచి మేర సాయిలు గారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, తర్వాత అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, ఆదర్శ్ నగర్ నుంచి భానుమూర్తి గారు, సుశీల్, శ్రవంతి గారు ఆల్రెడీ చదివాను మళ్ళీ పంపారు, ఎంఎస్ఆర్సి మూర్తి గారు సైనిక్పూర్ నుంచి, భిక్షపతి నిర్మల వైష్ణవి గారు, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, సూరారం హైదరాబాద్ నుంచి, శ్రీహర్ష్ గారు. ఎస్, వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ష్రింప్, దాన్నే మనం తెలుగులో రొయ్య అని అంటాం. కొంతమంది ప్రాన్స్ అని పంపారు. ప్రాన్స్ అన్నది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ పదం కాదండి అది, కాబట్టి నేను ప్రాన్ అని పంపించిన వాళ్ళ పేర్లు చదవలేదు. ష్రింప్, రొయ్య, రొయ్య ఏదైతే ఉందో దానికి గుండె అనేది దాని తలలో ఉంటుంది. శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్ లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324052, 2324083, 2955092. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్య హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ థైరాయిడ్ సమస్య గురించి, థైరాయిడ్లో లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స ఎలా తీసుకోవాలి అనే సందేహాలు మీకుంటే డాక్టర్ రాజేష్ ఉక్కల గారు 2:15 నుంచి 3 మధ్య మన వివిధ భారతి స్టూడియోస్లో ఉంటారు. నేను చెప్పిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి హలో డాక్టర్ కార్యక్రమంలో మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 మధ్యలో. గమనిక విన్నారు. ఎస్, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేస్తాను, ఎందుకంటే మన శ్రోతలు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. త్వరగా అడగండి సార్.

త్వరగా అడగండి సార్ అని మెసేజెస్ పంపిస్తున్నారు. ఎస్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సినిమాకి సంబంధించి అడుగుతాను నేను. సినిమా క్వశ్చన్ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా. క్వశ్చన్ ఏంటంటే ఈజీనే, ఈజీ క్వశ్చనే. చిన్న డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో, ఆ డైలాగ్ చెప్తాను నేను. అది ఏ సినిమాలోది అని మీరు గెస్ చేసి పంపించండి. చిన్న పంచ్ లైన్ లాగా ఉంటుంది అది. డైలాగ్ అంటే మరీ పెద్ద డైలాగ్ ఏం కాదు, చిన్న పంచ్ లైన్. బాగా ఫేమస్ అది, ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇంతకీ ఆ పంచ్ లైన్ ఏంటంటే, తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నీళ్లు అలా ఎందుకు కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. మరొకసారి చెప్తున్నాను నేను, తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నీ ఇల్లు అలా ఎందుకు కట్టుకోలేదంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. గుర్తొచ్చిందా? గుర్తొస్తే అది ఏ సినిమాలో డైలాగో నాకు పంపించండి. మీ డీటెయిల్స్ కూడా క్లియర్గా పంపించండి. 04023243258052 ఇది వాట్సాప్ నెంబర్.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 గంటల మధ్యలో ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా

ఫోన్ నెంబర్లు 0407 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408852 232408853 మరొక నెంబరు 295509923. శ్రోతలు, థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స గురించి మీకేమైనా సమాచారం కావలిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. డాక్టర్ రాజేష్ ఉక్కల్ గారు 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. మీకు సలహాలు ఇస్తారు. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని కూడా నివృత్తి చేస్తారు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో. ఇంకిప్పుడు డిలీట్లు చేయడం, మళ్ళీ ఆన్సర్స్ పంపించడం కుదరదండి. సాంగ్ అయిపోయే లోపల కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు వాళ్ళ పేర్లే చదువుతాను. కొంతమంది ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక ఆన్సర్ పంపిస్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఆ సమాధానం వచ్చిందో తెలీదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. అండ్ నేను ఏం క్వశ్చన్ అడిగానో కూడా చెప్పాలి కదా. ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, పంచ్ డైలాగ్. దాన్ని ఏ సినిమాలోది అని నేను అడిగాను. తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ నీ ఇల్లు అలా ఎందుకు కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. చాలా పాపులర్ డైలాగ్ ఇది. కొంతమంది బొమ్మరిల్లు అని పంపించారు. బొమ్మరిల్లు అయితే కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, సిరికొండ నుంచి తల్లా గీత రాజలింగం వృషాలి కృష్ణ గారు, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత పెడన్ నుంచి అప్పలరాజు గారు, శివ నవ్య జనగాం నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు, సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, అడప్పు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప, సౌమ్య సాయి ప్రణవ్ ఎక్కడి నుంచి అనేది మెన్షన్ చేయలేదు, భాను మియాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, తర్వాత నర్సంపేట నుంచి బాలకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి పంపించారు, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి, అంకుషాపురం నుంచి డోర్నాల సుదర్శన్ గారు. కాశీబుగ్గ నుంచి నల్లా సుదర్శన్ సరిత గారు, తర్వాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరేష్ గారు, మెర్సీ విజయ రోజా కూడా ఈ మెసేజ్ పంపించిన వాళ్ళలో ఉన్నారు, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి, బౌరంపేట నుంచి సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శ్రీనివాస్, సౌమ్య, సాయి ప్రణవ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కొంతమంది డార్లింగ్ అని కూడా పంపించారు. డార్లింగ్ కూడా కాదు. నేను ఆల్రెడీ సాంగ్లోనే క్లూ ఇవ్వడం జరిగింది, అది ప్రభాస్ గారి మూవీ అని. కరెక్ట్ ఆన్సర్ మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ గారు చెప్పే డైలాగ్ అనమాట. అది చాలా పాపులర్ డైలాగ్, చాలా బాగుంటుంది ఆ సినిమా. కాబట్టి సెకండ్ ఆన్సర్ కూడా రివీల్ చేసేసాను. కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్లోంచి ఒక మంచి పాట విన్నాం. పాట విన్న తర్వాత 3వ ప్రశ్న అడుగుతాను నేను. షో టైం వింటున్నారు, 1:47 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతుంది టైం స్టూడియో క్లాక్లో.

మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి కార్తీక్ మల్లికార్జున్ పాడిన పాట విన్నాం దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది 2:15 నుంచి 3 గంటల మధ్యలో మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. ఇవాళ అంశం థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852 2 3 5 5 0 9 2 3. గమనిక విన్నారు. లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, మనకి కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న పాట వేసి మళ్ళీ వెంటనే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో నేను తీసుకుంటాను. ఈజీ క్వశ్చనే, ఆలోచించండి, ఆలోచిస్తూ తడుతుంది. సినిమా క్వశ్చన్ ఇది కూడా. శ్రీను వైట్ల దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన సినిమా పేరేంటి? ప్రశ్న మరోసారి, శ్రీను వైట్ల దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన సినిమా ఏది? ఫాస్ట్గా ఆన్సర్స్ పంపించండి. చిన్న పాట వినేసి మళ్ళీ వద్దాం.

అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. సినిమా నుంచి బాలుగారు కౌసల్య పాడిన పాట విన్నారు. చక్రి గారి సంగీతం, సాయి శ్రీహర్ష గారి సాహిత్యం. అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, నేను శ్రీను వైట్ల దర్శకత్వంలో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన సినిమా ఏంటి అని థర్డ్ క్వశ్చన్గా నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 70% కరెక్ట్గానే గెస్ట్ చేశారు. నేను గెస్ట్ చేయలేరేమో అనుకున్నాను. సినిమా నాలెడ్జ్ కూడా చాలా బాగుంది మన శ్రోతలకి. సీతాదేవిక సత్యవోల్ గారు యశ్వరావునగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తర్వాత రాగి శంకర్ గారు భీమ్గల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బాలకృష్ణ నర్సంపేట నుంచి, మియాపూర్ నుంచి భాను గారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు. చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. శిరీష సుమన్ కిస్మత్పూర్ నుంచి. నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణచారి గారు. నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత. జుబ్లక్పల్లి నుంచి చిక్కా చక్రపాణి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరు ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి. డిఫరెంట్గా పంపించారండి ఆ పేరు. తుకారాం గేట్ నుంచి గోపీనాథ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమధుర సుస్వర ఆర్మూర్ నుంచి. చాలా బాగున్నాయి పేర్లు. అప్పలరాజు గారు పెడన్ నుంచి. అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్ గారు. మూసాపేట్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా అంట ఇది. రోజా మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్. రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష్య గారు. కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి. సుమన్ శిరీష కిస్మత్పూర్ నుంచి. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి. నందిపేట నుంచి వెంకటేష్ గారు. తర్వాత జయంతి అల్వాల్ నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ బాద్షా. ఎస్, ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బాద్షా ఉంది కదా, శ్రీను వైట్ల డైరెక్షన్లో 2013లో విడుదలైన సినిమా, కాజల్ హీరోయిన్. అందులో మీరు ఆ సినిమా చూసుంటే గెస్ట్ రోల్లో ఎన్టీఆర్ ఫ్రెండ్ రోల్లో సిద్ధార్థ్ యాక్ట్ చేశారు, శ్రీను వైట్ల దానికి డైరెక్టర్. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఆట అని పెట్టారు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, రకరకాల ఆన్సర్స్ పంపించారు, బట్ కరెక్ట్ ఆన్సర్ బాద్షా. థ్యాంక్ యూ సో మచ్ మా శ్రోతలందరికీ ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసినందుకు. పర్వాలేదు, మళ్ళీ రేపు కూడా షో టైం ఉంటుంది, ప్రతిరోజు షో టైం ఉంటుంది, మీరు ఆన్సర్స్ పంపించవచ్చు. ఒక్కొక్క రోజు మీ పేరు మిస్ అవ్వచ్చు, మరొక రోజు మీ పేరు చదువుతారు. సో షో టైంలో పార్టిసిపేషనే మీకు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇది ఇవాల్టి షో టైం. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్

ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852, 0403240852, 0955 02 3, ఈ ఫోన్ నెంబర్లలో ఫోన్ చేసి హలో డాక్టర్ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనొచ్చు. ఈ థైరాయిడ్ సమస్య గురించి మీకు ఏమైనా సందేహాలుంటే డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా శ్రోతలు ట్యూన్ చేసుకోండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు మీ నీలిమ నమస్కారం. ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఉరుకుల పరుగుల జీవితం, శారీరక శ్రమకు దూరంగా ఉండడం, వెరసి ప్రధానంగా ఇంకా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు, వెరసి వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్. థైరాయిడ్ మన శరీరంలో కీలకమైన గ్రంథి అని, ఈ థైరాయిడ్ గ్రంథి మన శరీరం సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఒక్కాల గారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలేమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవచ్చా వంటి అంశాలను మనం డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0404STD కోడ్ యాడ్ చేసి 2955 0923 2924 0852 2324 0853 ఈ నెంబర్కి కాల్ చేసి థైరాయిడ్ సమస్యలు అలాగే చికిత్స గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే అండి రాజేష్ ఉక్కాల గారు.
4: నమస్తే
3: డాక్టర్ గారు. అసలు థైరాయిడ్ అంటే ఏమిటండి?
4: సో థైరాయిడ్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోను థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ ద్వారా వివిధ రకాల ప్రక్రియలు మన బాడీలో జరుగుతాయి. ఈ ప్రక్రియల్లో మనం గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, కండరాలు ఎలా పనిచేస్తాయి, కొలెస్ట్రాల్ ఎలా రెగ్యులేట్ అవుద్ది, హార్ట్ ఎలా పనిచేస్తుంది, నరాలు ఎలా సరఫరాకు గురవుతాయి, అలా చాలా రకాలుగా మన బాడీలో జరిగే జీవక్రియల్లో కూడా థైరాయిడ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
3: సార్, థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది?
4: సో మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతము శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వాటి కన్నా మన బాడీలో మెటబాలిజం ఆర్ జీవక్రియల ద్వారా వచ్చేదే ఎక్కువగా మనం గమనిస్తున్నాం. అంటే ఉదాహరణకి మనం తరచుగా వింటున్న డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్రెయిన్ అటాక్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవే ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇన్ఫెక్షన్ ఏదైతే మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటి వ్యాధులు తక్కువగా చూస్తున్నాం. అంటే వీటిల్ని మెటబాలిక్ డిజీజ్ అంటాం. అయితే ప్రథమంగా మనకి థైరాయిడ్ సమస్య రావడానికి అన్నిటికీ ఆరిజిన్ ఊబకాయం. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం గురించి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఊబకాయం ద్వారా వచ్చే వివిధ రకాల డిజీజెస్ని లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నాం. సో థైరాయిడ్ కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఏ లైఫ్ స్టైల్ డిజీజ్. సో థైరాయిడ్ లిటరలీ ఫెయిల్ అయినందువల్ల, హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోయినందువల్ల ఈ థైరాయిడ్ అనే ప్రాబ్లం సమస్య ఏర్పడుతుంది. కానీ ఇక్కడ రెండు రకాల థైరాయిడ్ల గురించి మనం గమనించుకోవాలి. ఒకటేమో సరిగ్గా పనిచేయని థైరాయిడ్ గ్లాండ్, ఒకటేమో అధికంగా పనిచేసే థైరాయిడ్ గ్లాండ్. సో దీంట్లో లో థైరాయిడ్ ఉన్నదాన్ని హైపోథైరాయిడిజం, అందరు ప్రజల్లో ఎక్కువగా అవగాహన ఉండేది దీనికి.
3: హైపోథైరాయిడ్

0: టూరిజం గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం.
1: తప్పకుండా.
0: హలో.
2: హలో, గుడ్ నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామాచార్య, నల్గొండ జిల్లా దేవగొండ నుంచి మాట్లాడుతున్నాండి. హలో,
0: అడగండి మీ క్వశ్చన్.
2: సార్ నమస్కారం. సార్
1: నమస్కారం.
2: సార్ ఇప్పుడు థైరాయిడ్ లో మగవాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అంటారు కదా.
1: అవును.
2: అయితే రెండోది, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్లకు లేడీస్ సంతానం కాదంటారు. మూడు, మన థైరాయిడ్ మనకి మన థైరాయిడ్ వచ్చిందో ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ మూడు గురించి చెప్పండి దయచేసి.
1: తప్పకుండా. అయితే థైరాయిడ్ సమస్య అనేది వచ్చినప్పుడు హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. దీంట్లో అధిక బరువు, ఏమీ తినకపోయినా కానీ బరువు పెరుగుతూ వస్తుంది, బద్ధకం, హెయిర్ లాస్, చర్మ సౌందర్యం కోల్పోవడం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, చేతకాకపోవడం, కండరాల బలహీనత, ఇవి కామన్గా థైరాయిడ్ని సస్పెక్ట్ చేసే విధంగా వచ్చే సూచనలు. దాంతోపాటు ఎక్కువ శాతం థైరాయిడ్కి షుగర్కి ముడిపడి ఉంటుంది, థైరాయిడ్కి హై కొలెస్ట్రాల్కి ముడిపడి ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే థైరాయిడ్ని చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో మనకి ప్రెగ్నెన్సీ గురించి ఇష్యూస్ వస్తాయా? ఎస్, థైరాయిడ్ గురించి మెన్స్ట్రుల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చడం చాలా కామన్. సో థైరాయిడ్ని కరెక్ట్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ని ఈజీగా అధిగమించవచ్చు, ఫర్టిలిటీ ప్రాబ్లం లేకుండా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా మేడం, రూప గారు. మా అమ్మాయికి థైరాయిడ్ వచ్చిందండి రీసెంట్ గా. అయితే చూపిస్తే అది పోస్ట్ పోన్ అనేసి బ్లడ్ చేసేయమన్నారు. చేసుకొచ్చినాక ఇప్పుడు ఒకటి ఎంప్టీ స్టమక్ టాబ్లెట్ వేసుకోమంటున్నారు, అది రెగ్యులర్ గా వాడుతుంది. ఇప్పుడు అది ఎందుకు వచ్చి ఉంటుంది మేడం? ఆమెకు తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఆమె
1: జనరల్గా థైరాయిడ్ ఒక్కసారి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేస్తే అది జీవితకాల సమస్య. చాలా తక్కువ శాతంలో అది రివర్సిబిలిటీకి గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. జనరల్గా గ్లాండ్ ఫెయిల్ అయిన తర్వాతనే థైరాయిడ్ లోపం అనేది ఏర్పడుతుంది కాబట్టి సహజంగా మా ప్రాక్టీస్లో మేము గమనించేది అది జీవితకాలంగా మనం మందులు వాడాల్సిన అవసరం అయితే ఉంది. చెప్పండి.
3: థైరాయిడ్ వచ్చిందని మనం గుర్తించేది ఎట్లా సార్?
1: ఇప్పుడు సహజంగా థైరాయిడ్ వస్తుంది అంటే ఎక్కువ శాతమ్మా అధిక బరువుగా ఉండడం, ఏమీ తినకపోయినా బరువు పెరుగుతూ ఉండడం, జుట్టు ఊడిపోవడం, చర్మ సౌందర్యం కోల్పోవడం, ఆడవాళ్ళలో ముఖ్యంగా నెలసరి సరిగ్గా రాకపోవడం, మలబద్ధకం గురవడం, కండరాలు నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ సూచనలమ్మా. ఇలాంటివి ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేసుకొని దాన్ని నిర్ధారించడం అనేది ఇంపార్టెంట్. అంటే జనరల్గా ఏం చెప్తారంటే థైరాయిడ్ డయాగ్నోస్ అయినప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టు హైపోథైరాయిడిజం ఉదయాన్నే టాబ్లెట్ వేస్తున్నారు చూడండి, దానికి అధికంగా విలువలున్న ఆహారాల్లో ముఖ్యంగా కావాల్సింది ఐడిన్, ఐరన్, జింక్, సెలీనియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఇలాంటివి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. మరి ఇలాంటి పోషకాహారాలు విలువలు ఉండేవి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, వీటిలో అధికంగా ఇలాంటివి వస్తాయమ్మా. ఇలాంటివి మనం తీసుకుంటే డెఫినెట్గా థైరాయిడ్ డిజీజ్లో తోడ్పడుతుంది.
3: అది క్యాబేజ్ తీసుకోకూడదు, క్యాలీఫ్లవర్ తీసుకో.
1: కరెక్ట్ అమ్మా, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. కంప్లీట్గా మనం మానేయాల్సిన అవసరం లేదు. తరచుగా తినే వాళ్ళకి ఇది రికమెండెడ్ కాదు. వారానికి 10 రోజులకు ఒకసారి తినడంలో పెద్ద మొప్పు అయితే ఉండదు.
3: ఏం కాదండి,
1: ఏం కాదు.
3: అంటే అన్ని వెజిటబుల్స్ అన్ని తినొచ్చున్నా సార్? ఎగ్ కూడా?
1: అన్ని వెజిటబుల్స్ తినాలి. ఎగ్ కూడా మంచి సోర్స్ అమ్మా థైరాయిడ్ కి, చాలా విధాలా మనకి తోడ్పడుతుంది.
3: అమ్మాయి లావుగానే ఉందండి.
1: లావు తగ్గాలి అమ్మా.
3: అయ్యేది ఛాన్స్ లేదా? మ్యారేజ్ కావాలా?
1: ఓ, అంటే లావు థైరాయిడ్ వల్ల కూడా వస్తుంది అమ్మా.
3: అందరూ థైరాయిడ్ అని అడుగుతున్నారు.
1: అవునమ్మా.
0: ఇప్పుడే సార్ చెప్పారండి ఊబకాయం వల్ల కూడా థైరాయిడ్ రావచ్చని.
1: అవునమ్మా, తను జీవక్రియలు ఏవైతే చేస్తుందో అవి మార్చుకోవాలమ్మా. అవి మార్చుకుంటే డెఫినెట్ గా సన్నగా అవుతారు.
0: హలో.
4: హలో నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: చౌగాన్ సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకూరేస్ మండలం, సూర్యాపేట జిల్లా.

0: అడగండి మీ క్వశ్చన్.
1: డాక్టర్ గారు
2: చెప్పండి, వింటున్నాను.
1: నమస్కారం సార్.
2: నమస్కారం
1: సార్. ఇప్పుడు ఈ రోజులలో ఎక్కువ బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ అండి. ఈ థైరాయిడ్ ఎక్కువ కావడం, తక్కువ కావడం, ఇప్పుడు ఎక్కువ అయినప్పుడు ఉండే లక్షణాలు, తక్కువ అయినప్పుడు ఉండే లక్షణాలు, ఈ ఎక్కువైనప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఏంది, తక్కువ అయినప్పుడు తినకూడని ఏంది, ముఖ్యంగా ప్రాణాంతకమైన థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చెప్పండి.
2: అయితే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్క మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా థైరాయిడ్ అనేది కనబడుతుంది. అయితే థైరాయిడ్ అధికంగా ఉన్నప్పుడు చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే, వీళ్ళకి బరువు తగ్గిపోతూ ఉంటారు. ఏ కారణం లేకుండా బరువు తగ్గుతారు, విరోచనాలు ఎక్కువగా అవుతుంటాయి, అది కూడా రాత్రుల పూట ఎక్కువగా ఉంటాయి, గుండె దడ ఎక్కువగా ఉంటుంది, చెమట ఎక్కువగా ఉంటుంది, కోపం త్వరగా వస్తుంటుంది, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది అధికంగా ఉన్న థైరాయిడ్ గురించి గ్రహించాల్సిన అవసరం ఉంది, పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు నేను ఈ థైరాయిడ్ లో థైరాయిడ్ గురించి ఆల్రెడీ చెప్పేస్తున్నాను, ఆ సూచనలు ఉన్నప్పుడు కూడా మనం పరీక్షలు చేసుకోవాలి. మరి థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఏంటంటే ఆ గ్రంథాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఏ మోతాదుల్లో ఎఫెక్ట్ అయింది, ఎటువంటి టైప్ ఉంది అనే దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సహజంగా దీనికి సర్జికల్ అప్రోచే ఎక్కువగా ఉంటుంది మెడికల్ అప్రోచ్ కన్నా.
0: మీరు వింటున్నారు థైరాయిడ్కి కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ రాజేష్ ఒక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2955093 2324 0852 2324 0853 ఈ నంబర్కు కాల్ చేసి థైరాయిడ్ కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు, ప్రముఖ ఫిజిషియన్తో నేరుగా మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గురించి చెప్పారు. ఇందాక ఒక కాలర్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు, లేడీస్లోనే ఎక్కువ ఉంటుందని. అసలు మహిళల్లో ఈ థైరాయిడ్ ఎక్కువ ఉండడానికి కారణాలు ఏంటండి?
2: సో జనరల్గా ఇదివరకు నేను అన్నట్టు లైఫ్ స్టైల్ డిజీజ్ అనేది ఎక్కువ ఉండేది కాదు. సో అప్పుడు మహిళల్లో ఎక్కువగా అధికంగా ఉండేది. మనం మాట్లాడే మాట ఒక 20-30 సంవత్సరాల క్రితం మహిళల్లోనే అధికంగా ఉండే థైరాయిడ్ ఇప్పుడు సమపావుల్లో, పురుషుల్లో కూడా కనబడుతుంది. దీనికి మేజర్ కారణము న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. నేను ఇందాక చెప్పినట్టు న్యూట్రిషన్ అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఐరన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన థైరాయిడ్ మెటబాలిజంలో, ఇది హైలైట్. సో ఆ కారణంగా విమెన్లో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న జీవనశైలిలో డెఫినెట్గా మేల్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. న్యూట్రిషన్ డిప్రివేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమానంగా అందరిలో కూడా థైరాయిడ్ అనేది కనిపిస్తూ వస్తుంది.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు క్రాంతి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా మిసెస్ కి అండి, ఒక 9 ఇయర్స్ బ్యాక్ టీఎస్హెచ్ బాగుందండి, అంటే 200+ వచ్చింది టీఎస్హెచ్ థైరాక్సిమెటిక్ హార్మోన్. అయితే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు మెడిసిన్ వాడిందండి హైపోథైరాయిడ్ తర్వాత. మళ్ళీ ఎప్పుడు చేయించినా నార్మల్ వస్తుందండి, అంటే గత 8 ఇయర్స్ నుంచి కూడా నార్మల్ వస్తుంది, అట్లా ఏ ఛాన్స్ ఉందా?
2: ఒక్కసారి రిపీట్ చేయరా, నేను మీ క్వశ్చన్ సరిగ్గా వినలేకపోయాను.
3: ఏం లేదు సార్, మా మిసెస్ కి ఒక 9 ఇయర్స్ బ్యాక్ టీఎస్హెచ్ పెరిగిందండి, థైరాక్సిమెటిక్ హార్మోన్ పెరిగింది. సో ఒక 6 మంత్స్ to 8 మంత్స్ వరకు టాబ్లెట్స్ వాడాం మేము. వాడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయించినా నార్మల్ వస్తుందండి, ఈ 7-8 ఇయర్స్ కూడా నార్మల్ వస్తుంది.
2: అంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారా లేదా?
3: వాడట్లేదండి,
2: మానేశారు.
3: చేయించాము, చేయించిన తర్వాత నార్మల్ వచ్చేసింది. డౌట్ వచ్చి ఇంకా 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్ లో చేయించాము, అన్ని నార్మల్ ఏ చూపిస్తుంది. సో ఇయర్లీ 1-6 మంత్స్ ఒకసారి అలా చేస్తున్నాను, బట్ స్టిల్ నార్మల్ ఏ ఉంది, అలా ఏ ఛాన్స్ ఉందా?
2: సో జనరల్గా మామూలుగా థైరాయిడ్ డయాగ్నోస్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనం పర్టికులర్గా గమనించుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో కాస్త ఎలివేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ మానసిక ఒత్తిడి, దాంట్లో కూడా కాస్త ఎలివేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రెస్లో ఇన్ఫెక్షన్ కూడా ఒక పార్ట్, దానివల్ల కూడా మనకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నిద్ర లోపం వచ్చినా కానీ థైరాయిడ్ కనిపించేదానికి ఆస్కారం ఉంది. సో థైరాయిడ్ డయాగ్నోస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ డయాగ్నోసిస్ చేయని పక్షంలో ఇలాంటివి మీరు చెప్తున్న సందర్భాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ చేసే విధానంలో కొన్ని క్లుప్తంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే థైరాయిడ్ అంటే టీఎస్హెచ్, టీ3,

0: టీ ఫోర్ ఫ్రీ టీ త్రీ ఫ్రీ టీ ఫోర్ ఈ ఇన్ని రకాలుగా టెస్ట్లు అనేది చేస్తాం. అవి చేస్తున్నప్పుడు వీటి వచ్చే లెవెల్స్ బట్టి ఇది సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజమా, మీకున్న సమస్య మోస్ట్ లైక్లీ ఇది ఇది అయి ఉండొచ్చు. సో నాకు అక్కడ రిపోర్ట్స్ లేవు కాబట్టి మోస్ట్ లైక్లీ మీ మిస్సెస్ గారికి ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఈ కారణంగా టెంపరీగా మనకి రిలీఫ్ అనేది, సారీ, ఆ డిజీజ్ అనేది కనిపించి తర్వాత రిలీఫ్ అనేది వచ్చింది. అదే కారణం అయి ఉండొచ్చు అండి, వేరే కారణం అయితే లేదు.
1: హలో,
0: నార్మల్ ఉన్నప్పుడు ఇంకా ఏం చేయని అవసరం లేదండి.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాజు మేడం.
0: చెప్పండి.
3: డిస్ట్రిక్ట్ మేడం. నమస్తే సార్.
0: నమస్తే
3: సార్. ఇంత ముందు థైరాయిడ్ వచ్చింది సార్, నా ఏజ్ 30 సార్. టీ త్రీ టీ ఫోర్ ఐ ఉండి టీహెచ్ఎస్ లో ఉండే సార్.
0: కరెక్ట్.
3: అక్కడ హాస్పిటల్ సంబంధించిన సార్, కొన్ని రోజుల తర్వాత వాడినా సార్, ఒక 3 ఇయర్స్ వాడిన తర్వాత ఇప్పుడు మొత్తం బంద్ చేయండి, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత టెస్ట్ చేయించుకోమన్నారు సార్. మళ్ళీ ఎలా బంద్ చేయాలన్నా సార్, మళ్ళీ వాడాలి సార్ ట్రీట్మెంట్. అది
0: అంటే అట్లా కాదు,
3: మిత్రి 10 8 ఇచ్చినారు సార్ ఇంత ముందు.
0: సో మీకు ఉన్నది హైపర్ థైరాయిడిజం, అంటే అంటరాక్టివ్ థైరాయిడ్ కాదు. సో ఆ సమస్యలో ఏం చేస్తామంటే కరెక్షన్ అయ్యే వరకు వాడడం జరుగుద్ది. సో మీ టీహెచ్ఎస్ అనేది కానీ అధికంగా పెరిగినప్పుడు జనరల్గా మందులు మానేసి మళ్ళీ చెక్ చేయడం అనేది చేస్తారు. సో ఆ కారణంగా మీరు ఆ విండో పీరియడ్, వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు, కానీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు నెలసరి అవ్వగానే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. సో ప్రతి నెల థైరాయిడ్ చెక్ చేసుకోండి, ఆ వచ్చే విధానం వచ్చే అంటే రిపోర్ట్స్ బట్టి మనం డిసైడ్ చేయడం అనేది జరుగుద్ది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మానేస్తున్నారు మెడిసిన్?
3: ఒక 3 మంత్స్ అయ్యింది సార్. వాళ్ళు 6 మంత్స్ ఒకసారి రిపోర్ట్ తీసుకుని రాని అన్నారు సార్.
0: సో మళ్ళీ రిపోర్ట్ చేయించారా మీరు?
3: చేయలేదు సార్. 6 మంత్స్
0: ఒకసారి రిపోర్ట్ చేయించండి. రిపోర్ట్ చేసి అవి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం కరెక్ట్. అంటే ఇప్పుడు మీ రెఫరెన్స్ వాల్యూ నుంచి మనం కంపేర్ చేసుకోవాలి, ఏ లెవెల్కి మార్పు వచ్చింది, ఎలా ఉంది. ఇప్పుడు మనం అనుకుందాము మీ టీహెచ్ఎస్ అనేది ఒక 8 వరకు వచ్చింది, అక్కడ ఆపేశారు
3: అనుకుందాం.
0: బంద్ చేశారు. ఇప్పుడు మీరు చేసినప్పుడు 2 వచ్చింది అనుకోండి, అది చాలా డ్రాస్టిక్ ఫాల్. సో ఇలాంటివి జరిగినప్పుడు మనం గమనించుకోవాలి. తర్వాత ఇదొక్కటే కాదు, లక్షణాలు చూడాలి. మనకి ఎట్లాంటి లక్షణాలు కనపడతాయి? మీకు ఇది వరకు ఏదైతే సమస్య ఉన్నప్పుడు లక్షణాలు ఉన్నాయా?
3: అవి ఏమైనా లాస్ అయ్యింది సార్? అప్పుడు మొత్తం వెయిట్ 70 ఉండేది, 38-42 వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు 75 ఉన్నా సార్. ఇప్పుడు 65 ఉన్నా సార్.
0: అంటే కాదు, ఇప్పుడు 8 వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు?
3: థైరాయిడ్ ఉన్నప్పుడా సార్?
0: థైరాయిడ్ కాదు, 8 వచ్చింది కదా టీఎస్హెచ్ వాల్యూ.
3: అప్పుడు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో తెలియదు కదా సార్, నాకు 42 వచ్చింది సార్. 75 ఉంది సార్ వెయిట్. నేను 42 వచ్చినా సార్. అప్పుడు మొత్తం వీక్ అయింది సార్ మొత్తం.
0: ఓకే,
3: కొంచెం అన్ని ఆ తర్వాత టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందంటే ట్రీట్మెంట్ వాడినా సార్. ఇప్పుడు 65 వచ్చినా సార్ ఇప్పుడు.
0: రైట్. సో మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో దాన్ని పరీక్షించుకోవాలి.
3: ఓకే సార్. అంటే ఒకవేళ ఏమంటున్నారు సార్, థైరాయిడ్ ఉంటే లైఫ్ లాంగ్ తినాలంటున్నారు కదా సార్? ఒకవేళ
0: లేదు, ఇక్కడ మీరు గమనించాల్సింది 2 డిఫరెంట్ థింగ్స్. ఒకటి అధికంగా ఉన్న థైరాయిడ్, 2 లోకు ఉన్న థైరాయిడ్. సో తక్కువ ఉన్న థైరాయిడ్ ఉంటే జీవితకాల సమస్య, అధికంగా ఉన్న థైరాయిడ్కి జనరల్గా కొన్నిసార్లు టెంపరీగానే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుద్ది.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: మీరు వింటున్నారు థైరాయిడ్ కారణాలు, చికిత్స, అలాగే నివారణ గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 29550923 23240852 23240853 ఈ నెంబర్కు కాల్ చేసి మీకు థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారితో నేరుగా సంభాషించవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రాజు అండి, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను.
2: మీ రేడియో వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది, మాట్లాడండి.

0: మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉందండి, గత 10 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ ఫాలో అప్ చేస్తున్నారు.
1: ఓకే,
0: టేబుల్కి సర్జరీ ఏదైనా ఉండదా అండి? మామూలుగా
1: అంటే సర్జరీ అనేది అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తామండి. థైరాయిడ్ గ్రంథం ఏదైతే ఉంటుందో దాంట్లో కానీ ఏదన్నా అబ్నార్మల్గా స్వెల్లింగ్ లాంటిది ఏర్పడితే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి. అసలు థైరాయిడ్ గ్రంథమే నార్మల్గా ఉన్నప్పుడు దానికి సర్జరీ అనేది ఉండదండి.
0: ఓకే, అయితే 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు డైలీ మార్నింగ్ 6కి 100 mg ఫాలోఅప్ చేస్తుందండి టాబ్లెట్స్.
1: ఓకే చెప్పండి.
0: 100 mg మెడిసిన్స్ అదే టాబ్లెట్ వాడుతుంది ప్రస్తుతానికి. హయ్యర్ అంటే ఎక్కువ ఏమి ఇబ్బంది లేదు, కానీ డాక్టర్ ప్రికాషన్స్ మేరకు ఆ మెడిసిన్స్ అయితే ఫాలోఅప్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఏమైనా ఇంకా అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ మెడిసిన్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తే సరిపోతుందా అనేది డౌట్ అండి.
1: ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి సమస్యలు అనేది ఉండవు. సో ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటూ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్రీక్వెన్సీ అనేది డాక్టర్ గారి సూచనలు సలహాలు నిమిత్త పాటిస్తే సరిపోతూ ఉంటుంది.
0: ఓకే
1: అదండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మాట్లాడండి.
3: మేడం ఇప్పుడు ఏడు వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందేనా, ఏమన్నా క్యూర్ ఉందా మేడం?
1: అంటే అట్లా కాదు, మీకున్న థైరాయిడ్ సమస్య ఎటువంటిది? అది అధికంగా ఉన్న థైరాయిడా, లో లెవెల్లో ఉన్న థైరాయిడా?
3: నాకు థైరాయిడ్ లేదు కానీ సార్, డౌట్ క్లియర్ చేసుకుంటున్నా సారు. అయిపోయారు కానీ అయిపోయి ఏదైనా కానీ లైఫ్ లాంగ్ మందులు వాడాలా, అవసరం లేదా?
1: లేదు, కండిషన్ బట్టి అది వేరీ అవుద్దండి. ప్రతిసారి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు, అది మనకు వచ్చిన సమస్య బట్టి డిసైడ్ చేయడం జరుగుద్ది.
3: అంటే లైఫ్ లాంగ్ వాడకపోయినా పర్వాలేదా?
1: అంటే సమస్య బట్టి, అక్కడ మనకున్న సమస్య బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుద్ది. మీకు ఎటువంటి సమస్య ఉంది అనే దాన్ని బట్టి అది లైఫ్ లాంగ్ వాడాలనా, టెంపరీగా వాడాలనా, ఎంత మద్దతుల్లో వాడాలి, ఎలా వాడాలి అనేది నిర్ధారించడం జరుగుద్ది.
2: థైరాయిడ్ లెవెల్ పర్సంటేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి.
3: సారు
1: చెప్పండి,
3: ఇప్పుడు థైరాయిడ్ రావడానికి కారణాలు ఏమిటి సార్?
1: సో జనరల్గా థైరాయిడ్ రావడానికి కారణం ఆ గ్లాండ్ అనేది ఫెయిల్ అయినప్పుడు వస్తుంది. సో ఫెయిల్ అవ్వడానికి కారణాలు పలు రకాలు, దాంట్లో షుగర్ వ్యాధి కూడా ఒక భాగం. సో మన పర్సన్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ కండిషన్ బట్టి ఏ కారణంగా వచ్చిందనేది నిర్ధారించడం జరుగుద్ది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది, కొన్నిసార్లు క్యాన్సర్ల కారణంగా వస్తుంది, కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటాం, ఎందుకంటే మన తెల్ల కణాలు మన మీద రియాక్ట్ అవ్వడం ఉంటుంది, ఆటల కారణంగా వస్తుంది. సో వివిధ రకాలుగా థైరాయిడ్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో ఆ రకాలను బట్టి మనం దాన్ని డిసైడ్ చేయడం జరుగుద్ది ఏ కారణంగా వచ్చిందని. సో థైరాయిడ్ పేషెంట్లు మళ్ళీ రెండు రకాలు చెప్పాను కదా, ఎక్కువ శాతము మనం పాటించాల్సింది ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, నట్స్ ఎక్కువ తినాలి. అలా తిన్న వాళ్ళల్లో థైరాయిడ్ జనరల్గా బెటర్గా హీల్ అవుతుంది.
2: హలో.
4: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజాంబాంజలి రాజు మేడం.
1: చెప్పండి రాజు గారు.
4: మా సార్ నమస్తే. నమస్కారం సార్.
1: నమస్కారం.
4: మా భార్యకు థైరాయిడ్ ఉంది సార్.
1: ఓకే.
4: అయితే ఫస్ట్ లావు ఉండే కొంచెం.
1: ఓకే.
4: లావు ఉండే మా భార్య, దడు ఉండే. ఇప్పుడు మొత్తం బక్కగా అయిపోయింది సార్. అయితే ఇంతకుముందు 7% ఉండే థైరాయిడ్, 7% ఉండే. అప్పుడు థైరాయిడ్ అని చెప్తే దవాఖానలో చూపెట్టినాము, మెడిసిన్ వాడినాం సార్. ఇప్పుడు పర్సెంటేజ్ తగ్గింది కొంచెం.
1: ఎంతకు వచ్చింది
4: థైరాయిడ్? మరి బక్క చాలా బక్కగా అవుతుంది సార్. మరి ఎందుకంటే
1: అదే థైరాయిడ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది?
4: 2%
1: వచ్చిందంటే పర్ఫెక్ట్లీ నార్మల్, ఆ కారణం కాదు. సో జనరల్గా నేను చెప్పినట్టు థైరాయిడ్కి షుగర్కి సంబంధం ఉంది. మరి థైరాయిడ్తో పాటు షుగర్ టెస్ట్లు పరీక్షించారా?
4: షుగర్ లేదండి, టెస్ట్ చేయించినాం.
1: మరి ఇంక ఈ రెండు కారణాలు అయితే కావు, ఎందుకంటే థైరాయిడ్ పర్ఫెక్ట్ లెవెల్ కాబట్టి వెయిట్ లాస్కి అది సంబంధం లేదు. మీరు వేరే కారణాల గురించి పరీక్షలు చేయించుకోవాలి, మీ డాక్టర్ని సంప్రదిస్తే వాటి గురించి వివరిస్తారు.

0: సరే థ్యాంక్ యూ సార్.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి.
3: చెప్పండి వెంకటేష్ గారు.
2: హైదరాబాద్. నమస్తే సార్.
3: నమస్తే
2: సార్. ఈ థైరాయిడ్ ఈ టెస్ట్ చేయించినప్పుడు ఏదో 5 పాయింట్లలోపు 4 పాయింట్లలోపు ఇలా అంటారు కదా, ఎన్ని పాయింట్ల లోపల దాటితే కనుక ఎక్కువగా ఉన్నట్టుగా, ఎన్ని పాయింట్ల లోపల ఉంటే నార్మల్, అది కొంచెం చెప్పండి సార్. తర్వాత ఆహార నియమాలు ప్రత్యేకంగా ఏం పాటించాలి, ఇప్పటి నుంచి ఇందాక నుంచి చెప్తున్నారు, ఇంకా మొలకలు అవి తింటే కూడా ఏమైనా ఇది ఉన్నదా సార్?
3: షూర్, తప్పకుండా. అయితే థైరాయిడ్ రేంజ్ అనేది 0.5 నుంచి 5 మధ్యన జనరల్గా అన్ని ల్యాబ్స్లో అది స్టాండర్డైజ్డ్. మరి దీనికన్నా అధికంగా ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్లో టెంపరీగా అది అధికంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ. లేదు, ఏమీ చేయని అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు. సో ఆహార నియమాల్లో ఏమైతే నేను చెప్పానో అవి కాకుండా ఇంకా మనకి డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్గా ఒక డైటీషియన్ని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు కస్టమైజ్డ్ మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం డైటీషియన్ అనేది చాట్అవుట్ చేయడం జరుగుద్ది. ఎనీథింగ్ న్యాచురల్ సోర్స్లో ఉండేవన్నీ కూడా మంచి. ఇప్పుడు నేను నట్స్ అన్నాను కదా, నట్స్ భాగంలో ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కూడా ఉపయోగకరమే. నమస్తే అండి.
1: సార్, ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టు ఈ పర్సంటేజ్ ఎంత ఉండాలనేది చెప్పారు. సపోజ్ ఒక థైరాయిడ్ ఉన్న పేషెంట్ కంటిన్యూగా మందులు వాడుతూ ఉంటారు, ఒక 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 2% 3% నార్మల్ రేంజ్కి వస్తుంది, అలాంటప్పుడు ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా?
3: నిర్ధారించే విధానంలో డెఫినెటివ్గా థైరాయిడ్ అనేది నిర్ధారణ జరిగిన తర్వాతే మందులు పెడతాం. దానికి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి, అవన్నీ అనలిటికల్గా చూసిన తర్వాతే పెడతాం. సో మీరు అన్నట్టు ఈ కాంటెక్స్ట్లో ఏవైతే మనం ఒక కొన్ని రోజులు వాడిన తర్వాత నార్మల్సీ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా స్టాప్ చేయం. నార్మల్ కన్నా ఓవర్ కరెక్షన్ జరిగినప్పుడు, అంటే మీరు చెప్పిన 2% కాకుండా 0% దగ్గరగా ఉన్నప్పుడు, అప్పుడు డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. డోస్ అడ్జస్ట్మెంట్ చేసి లో అమౌంట్ ఆఫ్ మందు ఇస్తున్నా కానీ ఓవర్గా కరెక్షన్ అవుతున్న టైంలోనే మందు అనేది మానేయడం జరుగుద్ది.
1: హలో
4: హలో మేడం, నమస్తే.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నిర్మల ఫ్రమ్ సైనిక్పురి.
3: నిర్మల గారు చెప్పండి.
4: సార్, ఈ నాకు హైపోథైరాయిడిజం ఉంది.
3: ఓకే.
4: అంతా కంట్రోల్లోనే ఉంది, కానీ ఐ జస్ట్ హావ్ అ డౌట్. రాగి తీసుకోవచ్చండి రెగ్యులర్ రోజు రాగి జావ?
3: యా, రాగి జావతో మీకేం సమస్య ఉండదమ్మా, తీసుకోవచ్చు. నో నో, యాక్చువల్లీ మీరు రాగి జావ గురించి అడగడానికి కారణం ఏంటంటే రాగిలో అధికంగా ఉండేది ఐరన్. సో ఐరన్ వల్ల అధికంగా ఐరన్ తీసుకుంటే మీకు అబ్జార్ప్షన్లో ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది, కానీ అది కూడా మీరు టాబ్లెట్ వేసుకునే టైము రాగి తీసుకునే టైంలో గ్యాప్ ఉండాలమ్మా.
4: ఎంత గ్యాప్ సార్?
3: సో యూజువల్లీ 4 అవర్స్లో స్టమక్ ఎంప్టీ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ. అది కొద్దిగా అర్లీమా? సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మీ ఐరన్ లెవెల్ తక్కువగా ఉంటే డెఫినెట్లీ తోడ్పడుతుంది ఏది, రాగి జావ వల్ల, బికాస్ ఐరన్ లెవెల్స్ పెంచుద్ది. ఒకవేళ మీకు అధికంగా ఐరన్ లెవెల్స్ ఉన్నాయంటే అది అవాయిడ్ చేయడం మంచిది. మంచిదిమా.
1: హలో హలో
5: హలో మేడం,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రాములు, నేను పిజాత్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
3: రాములు గారు చెప్పండి.
5: డాక్టర్, నమస్తే సార్.
3: నమస్తే.
5: ఐఎమ్ రిటైర్డ్ బ్లైండ్ టీచర్.
3: ప్లీజ్ టెల్ మీ.
5: నేను రిటైర్డ్ బ్లైండ్ టీచర్ సార్ నేను.
3: చెప్పండి.
5: అయితే 2018 నేను రిటైర్డ్ అయినా. హలో
3: చెప్పండి, వింటున్నాను.
5: అయితే అప్పుడు నాకు థైరాయిడ్ టెస్ట్ చేసి ఒక పాయింట్ ఉందని చెప్పింది సార్. అయితే అప్పటి నుంచి కూడా కొందరు మళ్ళీ తర్వాత చేస్తే అసలు లేదన్నారు. మళ్ళీ ఈ మధ్య టెస్ట్ చేస్తే ఒకటే ఒక పాయింట్ ఉందని చెప్పారు. మళ్ళీ మందులు మళ్ళీ మధ్యలో కొంచెం మానేసి మళ్ళీ ఇప్పుడు మందులు వాడుతున్నాను. అయితే షుగర్ కూడా ఉంది, ఇప్పుడు 150 వరకు ఉంది. ఇప్పుడు షుగర్ తిన్న తర్వాత 39, తిన్న తర్వాత 150 ఏదో షుగర్ కూడా, షుగర్ కూడా బాగానే ఉంది. దీనికి పరిష్కారం ఏం చేయాలంటారు, ఏం చేయాలంటారు?
3: అంటే మీకు థైరాయిడ్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంటూ ఆ నార్మల్ రేంజెస్ ఏవైతే ల్యాబ్లో ఇస్తున్నారో అలా మెయింటైన్ చేస్తున్న పక్షంలో మీరు వాడుతున్న మెడిసిన్ కంటిన్యూ చేయాలి.

0: షుగర్ కంట్రోల్లో కంట్రోల్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి.
1: షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటున్నా, ఈ థైరాయిడే అని మళ్ళీ ఒక డాక్టర్ చెప్పిండు, మలబద్ధకం కూడా ఉంటుందని చెప్పిండు.
0: కరెక్ట్,
1: ఆ మలబద్ధకం కూడా ఉంది కొద్దిగా.
0: ఓకే,
1: అందుకని మెయిన్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పిండు ఆయన.
0: కరెక్ట్, షుగర్ మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి. థైరాయిడ్ రెగ్యులేషన్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ప్రాబ్లం అయితే లేదు.
1: దీనివల్ల ప్రాబ్లం లేదు కదా?
0: లేదు లేదండి.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: మీరు వింటున్నారు థైరాయిడ్ కి కారణాలు, చికిత్స, నివారణ. ఈ అంశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉఖాల గారు. మనతో శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 29550923 23240852 23240853 ఈ నెంబర్లకు కాల్ చేసి థైరాయిడ్ వ్యాధికి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశాల గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ రోజు వేసుకోవాలా, లేకపోతే దానికి ఏమన్నా అది వచ్చి కంట్రోల్ అయ్యేంత వరకే వేసుకోవాలా? రోజు వేసుకోవాలి అనుకుంటే ఏ టైంలో వేసుకోవాలి? టాబ్లెట్కును ఫుడ్కి ఎంత గ్యాప్ ఉండాలి?
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి థైరాయిడ్ టాబ్లెట్ ఎవ్రీడే వేయాలి. ఐడియల్గా ప్రొద్దున్నే 6 to 7 మధ్యన వేయాలి. మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 1 అవర్ గ్యాప్ ఉండేటట్టు గమనించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ గారు, ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుద్ది. రీసెర్చ్ పరంగా చూసుకుంటే కొన్ని రకాల మార్కెట్లో టాబ్లెట్స్ని సైంటిఫిక్గా అనలైజ్ చేస్తున్నారు. వాటిలో వారానికి ఒకసారి వేసుకునే విధంగా కూడా రాబోయే తరంలో వచ్చేదానికి ఛాన్స్ ఉన్నట్టు గమనించాం.
2: అంటే ఇప్పుడు రోజు వేసుకునే క్రమంలో కొంతమంది మర్చిపోతారు, కొంతమంది వేసుకున్నాక కూడా వేసుకున్నామో లేదో అని మళ్ళీ వెళ్ళి వేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అలా వేసుకోవడం వల్ల కానీ ఒకరోజు మర్చిపోవడం వల్ల కానీ?
0: జనరల్గా మర్చిపోవడం అనేది అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్ ప్రతిరోజు మన జీవక్రియలకి ఇంపార్టెంట్. ఎప్పుడన్నా లోపించినప్పుడు మన జీవక్రియలు సమంగా జరగవు కాబట్టి తప్పనిసరిగా గుర్తుండే విధానంగా అది చేసుకోవడం ఇంపార్టెంట్. మర్చిపోయిన పక్షంలో వెంటనే వేసుకోవడం అనేది ఇంపార్టెంట్.
2: అంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా ఏ టైంలోనైనా వేసుకోవచ్చా మర్చిపోయినప్పుడు?
0: అంటే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది మార్నింగ్ టైం. సో మిస్ అయ్యారు కాబట్టి వేసుకోవడంలో అయితే తప్పు లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకరోజు వేసుకోకుండా ఉన్నందుకు మేజర్గా హెల్త్లో ఏమీ ప్రాబ్లమ్స్ రావు కాబట్టి పక్క రోజు తప్పనిసరిగా టైం ప్రకారం వేసుకుంటూ అది అలవాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్.
2: ఇప్పుడు కొంతమంది డాక్టర్ గారు వేసుకున్నానా లేదా అని మర్చిపోయి, వేసుకున్నా కూడా మళ్ళీ వేసుకోలేదేమో అనుకొని మళ్ళీ వేసుకుంటుంటారు. డేలో 1-2 టాబ్లెట్స్ అలా రిపీట్ అవుతాయి. ఇలా అవ్వడం వల్ల కూడా ఏమన్నా సమస్యలు వస్తాయా?
0: జనరల్గా అయితే సమస్యలు రావు ఇమీడియట్గా. ఎప్పుడో ఒకసారి అట్లా డబుల్ డోస్ అయినప్పుడు సమస్యలు అయితే ఎక్కువగా రావు, కానీ రెగ్యులర్గా ఎవ్రీడే ఇట్లాంటివి చేసినప్పుడు డబుల్ ద డోస్ అవుద్ది కాబట్టి సమస్యలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
2: హలో,
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: చెప్పండి అమ్మా.
4: నమస్తే సార్.
0: నమస్తే.
4: నాకు మోర్ దెన్ 15 ఇయర్స్ అయ్యిందండి థైరాయిడ్ ఇంట్లో. ఆల్మోస్ట్ అందరికీ ఉంది. అయితే ఇప్పుడు 50 mg వేసుకుంటాను సార్.
0: ఓకే.
4: అయితే నార్మల్ గా ఉంది కాబట్టి, అంటే ఒకళ్ళు చెప్పారన్నమాట, మీరు ఆ టాబ్లెట్ వాడుతున్నందుకు మీకు అది కంటిన్యూ లెవెల్ గా ఉంటుంది అని, కాబట్టి ఇంకా కంటిన్యూ చేయడమే కదా సార్?
0: కరెక్ట్ అమ్మా.
4: అది ఇంకొకటి సార్, ఇప్పుడు శ్రోత అడిగినట్టుగా ఒక్కవేళ బై మిస్టేక్ ఏదైనా ఊరెళ్ళి మర్చిపోతే మార్నింగ్ నేను 5-5:30 వేసుకుంటాను, అది ఒకవేళ ఈవినింగ్ వేసుకోవచ్చా? అదొకటి.
0: ఈవినింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదమ్మా. ఏదన్నా వెంటనే గుర్తొస్తే వేసుకోండి, బ్రేక్ఫాస్ట్ లోపలే, తర్వాత పెద్దగా ఉపయోగం పడదు మీకు.
4: ఓకే సార్. ఇంకొకటి సార్, ఆయిల్, ఇప్పుడు వంట ఆయిల్లో ఏది బెటర్ అంటారు థైరాయిడ్?
0: థైరాయిడ్కి సంబంధించి ఈ ఆయిల్ ఆ ఆయిల్ సంబంధమే లేదమ్మా, కానీ వాస్తవానికి

0: హెల్త్ పరంగా చూసుకుంటే ఆయిల్స్ మనం తక్కువగా వాడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా ప్రాక్టీస్లో నేను గమనించేది ఎక్కువ శాతం అధికంగా ఆయిల్ వాడుతున్నారు కాబట్టి గానుగ నూనెని, వెజిటబుల్ సోర్స్ ఉన్న నూనెను ఎక్కువగా వాడడంలో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
1: ఓకే, ఎందుకంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, రైస్ బ్రాండ్ ఆయిల్ వస్తుంది.
0: అదేమ్మా, వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్స్ అన్ని కూడా మంచివి.
1: ఓకే,
0: మంచిదమ్మా.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: భీమ్గల్ నుంచి బింగివారి రవిని మాట్లాడుతున్నానండి. డాక్టర్ గారు,
0: రవి గారు చెప్పండి.
3: సార్, ఇది థైరాయిడ్ సమస్యలు ఏ వయసులో ఎక్కువగా వస్తుంది, ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి సార్.
0: ఎక్కువ శాతము ఎర్లీ ఏజ్లోనే థైరాయిడ్స్ కనబడుతున్నాయి ఇప్పుడు. అంటే ఎర్లీ ఏజ్ అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యనే ఎక్కువగా థైరాయిడ్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చింది డయాబెటిక్ డిజీజ్. డయాబెటీస్ కారణంగా కూడా థైరాయిడ్ లెవెల్స్ అంటే అబ్నార్మల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళల్లో తరచుగా థైరాయిడ్ గురించి కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో ఆ కారణంగా థైరాయిడ్ డిజీజు అన్ని వయసుల్లో కూడా కనపడడం జరుగుతుంది. కానీ వాస్తవానికి థైరాయిడ్ ఎలోన్ వస్తుందంటే యూజువలీ 20-30 ఇయర్స్ మధ్యనే ఎక్కువగా అధికంగా కనిపిస్తుంటాయి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: అమ్మ, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను. బంగారు తల్లి
0: గుప్తా గారు చెప్పండి.
4: అమ్మ నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్కారం.
4: నాకు థైరాయిడ్ లేదని చెప్పి రిపోర్ట్ వచ్చిందండి.
0: ఓకే,
4: కాకపోతే బరువు పెరిగిపోతున్నాం, కారణం ఏంటో తెలియట్లేదు. చాలా మితాహారం తీసుకుంటాను నేను, మితాహారం తీసుకు కాకపోతే ఆంకిలైటిస్, స్పాండిలైటిస్, సెరిబ్రల్ సమస్యలు ఉన్నాయి నాకు, నడవలేను నేను, ఇంట్లోనే ఉంటాను, రేడియో గట్టు ప్రశాంతంగా ఉండటం ట్రై చేస్తాను, కానీ బరువు మాత్రం పెరిగిపోతున్నాను. బరువు పెరగకుండా ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని మనసారా కోరుకుంటాను సార్.
0: బరువు పెరగడానికి యూజువలీ మనం తినే ఆహారం వల్లే ఎక్కువ శాతం ఉంటుంది. తర్వాత మీకున్న సమస్యల వల్ల, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వల్ల మీకు ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు తినే ఆహారాన్ని కాస్త తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మీరు డైటీషియన్ని కలిసి క్యాలరీ వాల్యూస్ అనేవి చూసుకొని ఆ విధంగా మీ అవసరాన్ని బట్టి ఆహారం తీసుకోవడం అనేది ముఖ్యం. ఇది ఫస్ట్. రెండోది, ఇంకేదన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మీ డాక్టర్ గారిని కలిసి దాని ద్వారా అంటే ఆ టెస్టుల ద్వారా మనం దాన్ని అనలైజ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. మంచిదండి.
2: మీరు వింటున్నారు థైరాయిడ్ వ్యాధికి కారణాలు, చికిత్స, నివారణ. ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2955-0923, 2324-0852, 2324-0853 ఈ నంబర్లకు కాల్ చేసి థైరాయిడ్కి కారణాలు, నివారణ, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ రాజేష్ గారు, ఇందాక ఒక కాలర్ థైరాయిడ్ క్యాన్సర్ గురించి కూడా మాట్లాడారు. సో అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, థైరాయిడ్ ఉన్నవాళ్ళకే వస్తుందా?
0: సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది వేరే క్యాన్సర్లు ఎలా వస్తాయో అదే విధంగా థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో థైరాయిడ్ సంబంధించిన వ్యాధి ఉంటేనే థైరాయిడ్ క్యాన్సర్ రావాల్సిన అవసరం లేదు. ఏదైతే మనము మామూలుగా క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, ఫ్యామిలీ పరంగా రావడం కానివ్వండి, లేదు వేరే క్యాన్సర్ నుంచి థైరాయిడ్కి స్ప్రెడ్ అవడం కానివ్వండి, ఆర్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం వాటి ద్వారా వచ్చేది కానివ్వండి, కొన్ని వైరల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఆ విధంగా థైరాయిడ్ క్యాన్సర్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
2: అంటే ఇప్పుడు థైరాయిడ్ని మనం తీవ్ర సమస్యగా పరిగణించవచ్చా?
0: థైరాయిడ్ అనేది స్లో యాక్టింగ్ డిజీజ్. తీవ్ర సమస్య ఎప్పుడు మారుతుందంటే దానివల్ల మన బాడీలో అనర్థాలు జరిగినప్పుడు. థైరాయిడ్ అలోన్ ఎక్కువగా మనకి డ్యామేజ్ అనేది జరగదు, ఎందుకంటే ఆ లోపలే ప్రెజెంటేషన్ జరుగుద్ది. థైరాయిడ్ కరెక్షన్ చేయగానే ఏవైతే సమస్యలు వచ్చాయో రివర్స్ అవుతాయి. కానీ థైరాయిడ్తో పాటు వివిధ రకాల అసోసియేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటి కారణంగా మనకి ఎక్కువగా తీవ్రంగా అవయాలు ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
2: హలో,
5: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు నా కృష్ణవేణి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.

0: కృష్ణమేని గారు
1: సారీ డాక్టర్
0: చెప్పండి.
1: గారితో మాట్లాడాలి.
0: కృష్ణమేని గారు చెప్పండి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం.
1: సార్ నా ప్రాబ్లం ఏంటంటే మా పాపది సార్, మా పాప మెచ్యూర్ అయిన తర్వాత అంటే 9th క్లాస్ తర్వాత 10th లోనే తనకి థైరాయిడ్ ఉందని అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు థైరాయిడ్ ఉంది అని చెప్పారు. అందువల్ల ఇర్రెగ్యులర్ అయింది అన్నారు. అప్పుడు 7% ఎంతో ఉంది. తర్వాత వెంటనే మేము దానికి తగ్గ టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాము. ఇప్పుడు నార్మల్ అయిపోయింది సార్. నేను ఇట్లా ఎన్ని రోజులు ఇది కంటిన్యూ చేయొచ్చు? ఇప్పుడు అంతా 4% అట్లా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్,
0: చెప్పండి.
1: ఇది వాడుతున్నప్పుడే తనకి ఈ స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్. దాన్ని ఏమంటారంటే సోరియాసిస్. ఈ సోరియాసిస్ దీని వల్లనే వచ్చిందా తెలియదు. అది దానికి ఆయుర్వేదం వాడుతున్నాము. దానివల్ల ఇప్పుడు చాలా వరకు మొత్తం క్లియర్ అయిపోయింది సార్. స్కిన్ అంతా మామూలుగా ఇప్పుడు మాకు లాగా అయిపోయింది. ఒక మోకాల్ కింద వరకు మాత్రమే కొంచెం ఉంది. ఇది థైరాయిడ్ వల్ల వచ్చిందా? నేను ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడాలా వద్దా? ఇప్పుడు ఈ ఆయుర్వేదం వాడాలా? ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. కొంచెం ప్లీజ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
0: ఓకే, విమెన్లో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే హార్మోనల్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మెన్స్ట్రుల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్, రీప్రొడక్టివిటీ దాంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందమ్మా. మీరు చెప్తున్న 4% అనేది కాస్త ఎక్కువగా ఉన్నట్టే థైరాయిడ్. జనరల్ రికమెండేషన్ పర్టికులర్లీ విమెన్లో, యంగ్ విమెన్లో 1-2 మధ్యన మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్, అది నంబర్ వన్. సో మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడాలి. రెండోది, మీరు అడిగినట్టు ఏవైతే అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయో ఆ అసోసియేటెడ్ కండిషన్స్ను కూడా ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా మనం కంట్రోల్లో పెడితేనే బాడీలో అవయాల మీద ఒత్తిడి పడకుండా ఫంక్షనాలిటీ ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ సోరియాసిస్ కి ఈ థైరాయిడ్ వల్లనే రావచ్చు అట్లా వచ్చిందా సార్? మేమేమో ఆయుర్వేదం వాడుతున్నాం, మరి ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా? 25 mg వాడుతున్నాం.
0: మీరు కంపల్సరీ 25 mg వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సోరియాటిక్ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటున్నారో అవి కూడా తీసుకోవాలి, ఎందుకంటే నేను ఫస్ట్లో మీకు చెప్పాను థైరాయిడ్ కారణంగా కూడా కొన్ని చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, కాబట్టి థైరాయిడ్ని రెగ్యులేట్ చేసుకోలేకపోతే మీ సోరియాసిస్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. మంచిదమ్మా.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాధిక అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: రాధిక గారు చెప్పండి.
3: నాకు థైరాయిడ్ ఒక 15 ఇయర్స్ నుంచి ఉందండి. నాకు ఈ 50 ఇయర్స్ అండి, ఇప్పుడు నాకు మోకాలు అరిగిపోయినాయండి 2 కాళ్ళకు. దానికి థైరాయిడ్ లింక్ ఉందని అంటున్నారు, అది నిజమా అండి?
0: థైరాయిడ్ వల్ల అధిక బరువు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఆ కారణంగా మనకి మోకాళ్ళ మీద ఒత్తిడి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రెండోది, థైరాయిడ్ కారణంగా కండరాలు కూడా వీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఆ కారణంగా ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ నీ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ 2 కారణాల వల్ల థైరాయిడ్కి కనెక్షన్ ఉంటాయి చెప్పాలి మనం. సో మీరు థైరాయిడ్ ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకుంటూ థైరాయిడ్కి సంబంధించిన మేము కండిషన్స్ కొన్ని చెప్పాను. ఏం చెప్పాను? మీకు విటమిన్ డి ఎలా ఉంది, విటమిన్ B12 ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, మెగ్నీషియం ఎలా ఉంది, జింక్, సెలీనియం, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని ఆ పర్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి, ఎందుకంటే ఇవి కూడా మీ ఎముకలకి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి, కాబట్టి ఎముకల్ని బలపరిచే విధంగా ఇవన్నీ తోడ్పడతాయి, కాబట్టి వీటిని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
2: హలో సార్, చివరగా మన టైం అయిపోతుంది కాబట్టి థైరాయిడ్కి నివారణ మార్గాలు ఏంటి, థైరాయిడ్ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: సో నేను చెప్పిన విధంగా ఇంట్రడక్షన్లో థైరాయిడ్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్, న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, నిద్ర అనేది ప్రాపర్గా ఉండాలి, రెస్ట్ అండ్ రిలాక్సేషన్, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, వ్యాయామాన్ని అందరూ పాటించాలి. ఇవన్నీ చేస్తే థైరాయిడ్ రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ వస్తుందో, ఎక్కడైతే డౌట్లు వస్తున్నాయో కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. దాన్ని నిప్పింగ్ ఎట్ ద బడ్ స్టేజ్ అంటాం చూడండి, ఆ విధంగా అది చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే ఆ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా బాడీ మీద ఎఫెక్ట్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు.
2: సో చాలా థైరాయిడ్ గురించి మా శ్రోతలు అడిగిన అన్ని క్వశ్చన్స్కి, అంటే థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటి, థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్ రకాలు, ఇందులో ఇంకా మీరు హైపర్

0: థైరాయిడ్ అలాగే హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ క్యాన్సర్ ఇలాగా చాలా అంశాల గురించి చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారండి. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో ఇంత చక్కగా వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. నమస్తే అండి.
1: నమస్తే.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.
5: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
6: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
5: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
6: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

अरे सुनो हसीना काजल वाली मेरा कुछ पता न।

कह दो के आ रहे हैं साहब नहा रहे हैं।

0: श्रोताओं, आज के इस फोन इन कार्यक्रम में आपने जिस उत्साह से अपनी राय हमारे साथ साझा की, उसके लिए हम दिल से आभारी हैं। आपकी बातें, आपके सुझाव और आपके अनुभव ही हमें बेहतर बनाने की प्रेरणा देते हैं। कहते हैं, बदलाव से ही निखरती है हर एक कहानी, आपके साथ से ही मिलती है हमें नई रवानी। उम्मीद है कि हमारे नए कार्यक्रम और बदले हुए समय आपके साथ यूं ही जुड़े रहेंगे और आपके हर दिन को और भी खास बनाएंगे। साथ ही हम अपने साथियों को बताते चले कि अब आपसे अगली मुलाकात होगी अगले सोमवार को सुबह 11 बजे इसी कार्यक्रम यानी कि हेलो फरमाइश में, विविध भारती का स्टूडियो नंबर 1, जहां हम रिकॉर्ड करेंगे आपसे की हुई बातें। हमारा टेलीफोन नंबर है 4002-4662 और मुंबई का एसटीडी कोड 022। हमारा दूसरा नंबर है 28670288 और मुंबई का एसटीडी कोड है 022। फोन नंबर एक बार फिर सुने 4002-4662, मुंबई का एसटीडी कोड 022। हमारा दूसरा नंबर 2687-0288, मुंबई का एसटीडी कोड 022। इस कार्यक्रम का प्रसारण आप सुन सकेंगे गुरुवार को दिन में 4 बजे और पुनः प्रसारण शुक्रवार को दिन में 10 बजे। आपसे विनम्र निवेदन है कि जिन श्रोताओं के कॉल आज के कार्यक्रम में शामिल हुए हैं, वे कृपया अब 2 माह के बाद ही कॉल मिलाएं, ताकि अन्य श्रोताओं को भी इस कार्यक्रम में शामिल होने का अवसर मिल सके। और आपको बता दें, इस कार्यक्रम के लिए रिकॉर्डिंग इंजीनियर किरण बंग, संपादन सहयोग रहा सुशीला वेंगुरलेकर का और विविध भारती की ओर से इस कार्यक्रम के प्रस्तुतकर्ता राघवेंद्र सिंह नेगी। इसी के साथ आज के इस हेलो फरमाइश कार्यक्रम से दीजिए इजाजत अपनी दोस्त नेहा अगरकर देसाई को। नमस्कार।
1: जूपल्ली कृष्णारावु रेपु उदयं तुम्मिडिहट्टी ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్ కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాదులోని సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. పెండ్లిపాకల ఏఎంఆర్పి డిండి ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కేవలం 22 నిమిషాల్లో పాక్ ఉగ్రవాద

స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. దివ్యాంగులకు సేవ చేయటం మహాభాగ్యమని, వారికి అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రధాన ఆదాయ పన్ను కమిషన్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రారంభ 2026 పేరుతో రేపు మధ్యాహ్నం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను చట్టం 2025 ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పెట్టుబడులు రిటర్నులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు వాట్సాప్లో వైరల్ అవుతున్న ఒక వీడియోను నకిలీదిగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. కేవలం 21,000 రూపాయల పెట్టుబడి పెడితే 30 లక్షల రూపాయల వరకు లాభాలు వస్తాయన్న ఆ వీడియో పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ఇది ఏఐ సహాయంతో తయారు చేయబడిన మోసపూరిత వీడియో అని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఆర్ న్యూస్ _HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 5 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. చాయ్తో హాయ్ కబుర్లు వింటారు. వింటూనే ఉండండి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

రోజంతా యంత్రాల్లా పనిచేసే మనకి సాయంత్రం అవ్వగానే ఓ తంత్రంలా పనిచేసే మంత్రం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ చాయ్, రైట్? మరి ఇట్స్ చాయ్ అంటే ఇట్స్ యాన్ ఎమోషన్. కాలం ఏదైనా కాస్త చల్లగానో గోరువెచ్చగానో కాస్తంత చాయ్ గొంతులోకి దిగితే ఆ కిక్కే వేరుంటుంది. అయితే ఎండాకాలం కాబట్టి చాయ్ ప్లేస్లో రకరకాల డ్రింక్స్ తాగుతూ ఈవినింగ్కి వెల్కమ్ చెప్పే మీ అందరి కోసం చాయ్ తాగితే వచ్చే ఆ హాయ్ ఫీల్ ఉన్న కబుర్లు నేను చెప్పేస్తాను. మీ ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు విత్ మీ ఆర్జే స్వాతితో.

మార్ అంటూ అభినేత్రి మూవీ నుంచి పాట విన్నారు. సమయం 5 గంటలు దాటి 9 నిమిషాలుగా వస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 5 గంటల నాటి 11 నిమిషాలు కావస్తోంది. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. సమ్మర్ హాలిడేస్ అనగానే బోల్డ్ అన్ని మెమరీస్ అలా గుర్తొచ్చేస్తాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఎగ్జామ్స్ అవ్వగానే బ్యాగ్ రెడీగా పెట్టుకొని అమ్మమ్మ మేనత్త పెద్దమ్మ పిన్ని అంటూ ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆ హుషారు ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇక ఆఫ్టర్నూన్ టైంలో ఇంట్లో కూర్చొని ఆడుకున్న ఆటలు, సాయంత్రం అవ్వగానే మధ్యాహ్నం కలిపి పెట్టిన రసనాలు జ్యూస్లు ఎప్పుడు పోస్తారా అని ఫ్రిడ్జ్ వంక చూడడాలు, ఏ నిజం చెప్పండి ఇవన్నీ కూడా గుర్తే ఉన్నాయి కదా మీకు. ఇక సాయంత్రం అవ్వగానే సైకిల్ నేర్చుకోవడాలు.

ఇంతకెళ్లడాలు, అందరూ కలిసి భోజనాలు, మిద్ద మీద పడకలు, ఆకాశాన్ని చూస్తూ కబుర్లు. ఎంత ప్రీషియస్ కదా ఆ టైము, ఆ మెమరీస్. అంతే, కొన్ని జ్ఞాపకాలంతే మనతో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ రోజులే వేరు స్వాతి అంటారా? అయితే సమ్మర్ హాలిడేస్ అనగానే మీకేం గుర్తొస్తుంది? పోని, మీరు మర్చిపోలేని విషయం ఏదైనా ఉందా? మీ సమ్మర్ బెస్ట్ వెకేషన్ అంటే ఏం చెప్తారు? నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324-0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. చాయ్తో హాయ్ కబుర్లు, నేను మీ ఆచే స్వాతి.

0: అండ్ సుచిత్ర పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ దేశముద్రు. 5:17 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎప్పుడు కూడా మనకి ప్రజెంట్ కన్నా పాస్ట్ చాలా బాగుంటుంది అని అంటారు. ఏమంటారు? ఏమో, పాతకాలంలో జర్నీ మాత్రం మస్తు ఉంటుందట. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. పెద్దోళ్ళందరూ తిట్టి భయపెట్టి మధ్యాహ్నం పడుకోబెడితే అప్పుడు గంట మోగేదప్పట్లో అసలు ఆ గంట సౌండ్ నిజంగా ఇప్పటికీ వైబ్రేటింగ్గా ఉంటుంది. ఏంటా గంట చెప్పండి? చెప్పండి, చెప్పనా? ఎండాకాలంలో మధ్యాహ్నం టైంలో వచ్చే ఐస్ క్రీమ్ బండి గంట, నిజంగా. ఇక ఆ రోజుల్లో అంటే ఎండాకాలంలో పెట్టే ఆవకాయ పెట్టిన రోజు అదే గిన్నెలో కలిపి కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్లు కారుతుంటే పెట్టే గోరుముద్దలు, ఆహా, ఎలా మర్చిపోతాం. ఇంకొన్ని ఇలా బోల్డ్ అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అయితే కొన్ని జ్ఞాపకాల గురించి మనం పెద్దగా పట్టించుకోం గానీ అవి మాత్రం అలా గుర్తుండిపోతూ ఉంటాయన్నమాట. అలాంటి ఓ మెమొరీ గురించి మీకు చెప్తాను. మరి ఆ మెమొరీ ఏంటి? మనం పెద్దగా పట్టించుకోము ఆ మెమొరీని, కానీ మనకు గుర్తుండిపోతుంది. ఆలోచించండి ఏంటో. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు.

0: ముగ్గురా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ, ఇష్క్, లవ్, కాదల్, కాదల్, కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్.

Siplegunge and M.M. Manaseep and Roll Rider పాడిన పాట విన్నాడు ఫ్రమ్ ద మూవీ 90ml 524 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. సో ఇందాక ఒక మాట అన్నాను కదా, ఏంటి అంటే మర్చిపోయినట్టే అనిపించిన మన మెమొరీలో భద్రంగా ఉండే కొన్ని జ్ఞాపకాలు. అందులో ఓ జ్ఞాపకం గురించి చెప్పాలి అనుకున్నాను. ఆర్ యూ రెడీ? మీరు వినడానికి రెడీగా ఉన్నారా? సరే అయితే నేను ఇప్పుడు ఓ పాట ప్లే చేస్తాను. నాకు తెలిసి చాలామందికి ఆ లిరిక్ గుర్తుండదు, రాదు కూడా గుర్తు, అంటే ఆ లిరిక్ గుర్తుండదు, పాడడానికి రాదు కూడా. కానీ నేను ఇక్కడ ప్లే చేస్తే మాత్రం మీరు డెఫినెట్గా హమ్ చేస్తారు. నో స్వాతి, నేను అస్సలు చెయ్యను అన్న వాళ్ళు కూడా పక్కాగా హమ్ చేస్తారన్నమాట. సో అలాంటి మ్యూజిక్ అది. మరి మన జ్ఞాపకాల్లో భద్రంగా ఉన్న ఆ మ్యూజిక్ ఏంటి, వినాలనుకుంటున్నారా? సరే అయితే రెడీగా ఉండండి, వచ్చేస్తోంది ఆ మ్యూజిక్ మీ అందరి కోసం. హమ్ చేస్తారు కదా, పక్కా నాకు తెలుసు హమ్ చేస్తారు.

0: 49 కదా. సో చాలా మందికి అంటే ఆ లిరిక్ గుర్తుండదు, కానీ ఆ మ్యూజిక్ని మాత్రం డెఫినెట్గా హమ్ చేస్తారు. సో ఇళయరాజా మ్యూజిక్ అంటేనే అలా ఉంటుందన్నమాట. సో తరం ఏదైనా కూడా ఆయన మ్యూజిక్కి ఫీదా అవ్వాల్సిందే. స్టూడియో క్లాక్లో టైం 5:26 అవుతోంది. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లో విత్ మీ ఆర్జే స్వాతితో.
1: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: జిందగీ పరీక్షా కే లియే నహీ హై, హమారే జీవన్ కో బనానే కే లియే శిక్షా ఏక్ మాధ్యమ్ హై.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

5:31 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. ఈ మధ్యకాలంలో రీల్ చూసా, ఓ ఆయ్ ఒక ఆయన, ఎరా ఇంత లావయ్యావు, ఆటలాడట్లేదా అంటే, లేదు సార్ అమ్మ ఫోన్ ఇస్తలేదు అంటాడు. నిజంగా ఆ పిల్లాడి అంటే ఇన్నోసెన్స్ కి నవ్వొచ్చిన ఈ జనరేషన్ కిడ్స్ కి ఆటలంటే ఫోన్లో ఆడేవే అనుకోవడం బ్యాడ్ లక్. అదేదో యాడ్లో వస్తుంది కదా, ఒకటి ఒకటి ఒకటి ఒకటి అని చెవులో మోగినట్టు, ఓ ఒకటే చదువు చదువు చదువు, ర్యాంకు ర్యాంకు ర్యాంకు, టెట్టు నెట్టు కొట్టు అనుకుంటూ పిల్లల్ని మస్తు ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్. మరి ఆ చదువులు వంట పట్టాలంటే వాళ్ళ బ్రెయిన్కే కాదు బాడీకి కూడా రిలాక్సేషన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ అవసరం కదా. మరి ఇన్ని గంటలు చదువు అనే వాళ్ళు ఓ అర్ధ గంట ఆడుకుపో అని అనొచ్చు కదా, ఆహా అనొచ్చు కదా అని. నాకైతే చిన్నప్పుడు మస్తు అనిపిస్తుండే ఇట్లా ఆడుకోమని పంపిస్తే ఎంత బాగుండు అని. అవును, ఇంతకీ మీరెప్పుడైనా స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి అని అనుకుంటుండేనా? అంటే లేకపోతే ఎప్పుడు ఇట్లనే చదివి కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంకేదో అవ్వాలి, ఇంకేదో అవ్వాలి, ఇలాంటి ఆలోచనలే ఉంటాయా చిన్నప్పుడు? లేదంటే లైక్ ఇంకా అంటే స్పోర్ట్స్లో కూడా ఇలా వెళ్ళాలి,

0: నేను స్టేట్ లెవెల్కి వెళ్ళాలి, ఇలాంటి థాట్స్ మీకు ఏమైనా ఉండేనా? ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్చే స్వాతి.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी

మస్తు అనుకున్నాంలే చాలా చాలా అని మీరు కూడా అనుకునే ఉంటారు కదా. నిజంగా నిజం చిన్నప్పుడు అయితే మస్తు ఆటలు ఆడుకోవాలని అనుకుంటుండే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇదే అవ్వాలా, పెద్దయ్యాక ఏమవుతావంటే టీచర్ అయితే లాయర్ అయితే లిస్ట్ చదివటం అనమాట. సో చదివిన తర్వాత ఒక్కసారైనా స్పోర్ట్స్ పర్సన్ అవుతాను ఎవరైనా అంటారా అన్నారు. ఎందుకంటే

0: మళ్ళా నాడనికి పంపినారు, అస్సలు వంపనే వంపరనమాట. ఇవన్నీ ఎందుకు మాట్లాడినా అంటే ఈరోజు వరల్డ్ అథ్లెటిక్ డే అట. సో అంటే ఆట అంటే టైం వేస్ట్ అనుకుంటారు, కానీ ఆట టైం పాస్ కానే కాదు, ఆటలు అంటే లైఫ్ స్కిల్స్ అనమాట. నిజంగా నిజం. మరి ఆటలు లైఫ్ స్కిల్స్ ఎలా అవుతాయి స్వాతి అంటే చెప్తాను ఈ పాట తర్వాత. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: 5:38 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. సో చాలా మంది మెసేజెస్ అయితే పంపించారు ఏంటంటే, చిన్నప్పుడు నాకు పీటీ టీచర్ కావాలంటుండే, ఎందుకంటే పుస్తకాలు చదవక్కర్లేదు కదా అని అనిపిస్తుండే అని మెసేజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో మెసేజ్ కూడా వచ్చింది ఏంటంటే, నాకు కబడ్డీ ఆడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే, డిస్టిక్ లెవెల్ వరకు వెళ్లాను కానీ చదువుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఆటలు ఆడనివ్వలేదు. సో ప్రస్తుతానికైతే సాఫ్ట్వేర్ అయ్యాను అంటూ. నిజంగా అంటే చాలా మంది ఆటలు అంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఆటల్లో పడి చదువు మర్చిపోతారు లేకపోతే నెగ్లెక్ట్ చేస్తారు అని అనుకుంటారు, కానీ ఫిజికల్లీ మెంటల్లీ మనల్ని స్ట్రాంగ్ గా ఉంచుతాయి ఆటలు. అండ్ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అలవాటు చేస్తుంటాయి. అండ్ ఇంకా ఏంటంటే ఈ పోటీ ప్రపంచానికి కావాల్సిన స్కిల్స్ ముఖ్యంగా ఏంటంటే సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అలవాటు చేస్తాయి గేమ్స్. ఇక గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి, దానికి కావాల్సిన ప్రణాళికలు ప్లాన్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ఆటల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే సో లైఫ్ లో ఎదురయ్యే కష్టాలు నష్టాలకి అంటే ముందే తెలియదు కాబట్టి మనం వాటిని ఫేస్ చేయాలంటే కష్టపడతాం, కానీ అదే గేమ్ ఆడినప్పుడు సో అపోజిట్ ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా ఓడించాలి ఎలా వెళ్ళాలి. సో ప్రతి ఆటలో కూడా మనకి అపోజిట్ పర్సన్ ఉంటారు కదా, సో పర్సన్ని కాదు గేమ్ని ఎలా గెలవాలో అక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అండ్ ఒకవేళ ఓడినా కూడా ఓటమిని అండ్ సక్సెస్ని ఈక్వల్గా తీసుకునే ఛాన్సెస్ అంటే ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి అన్నమాట. అయితే కేవలం ఆటకే కాదు జీవితంలో సక్సెస్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఈ ర్యాంకులు మార్కులు రావాలి అంటే పుస్తకాలతో పాటు ఆటలు కూడా అవసరమే. నిజంగా నిజం. అలా అని చెప్పేసి పిల్లలకే ఆటలు కావాలి అనట్లేదు, మీకు నాకు అందరికీ కూడా ఆటలు కావాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిపోయి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అందరూ కూడా ఎక్కువగా స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో మరి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి అంటే ఇదిగో అప్పుడప్పుడు ఇలా మంచి మ్యూజిక్ వినాలి, అప్పుడప్పుడు కాదు 24 అవర్స్ కూడా వినొచ్చు. ఎందుకంటే మ్యూజిక్కి చాలా గొప్ప మ్యాజిక్ చేసే లక్షణం ఉంటుంది కాబట్టి మ్యూజిక్ వినొచ్చు. అండ్ సేమ్ టైం వీకెండ్లో ఖాళీ దొరికితే అక్కడ ఇక్కడ అంటూ వెళ్లకుండా మీరు ఆడాలి అనుకున్న ఆటలు లేకపోతే ఇంట్లో కూర్చొని కూడా బోల్డ్ అనే ఆటలు ఆడొచ్చు కదా. సో ఎంత తెలివి తేటల్ని పెంచుతాయో మనకి, రైట్? సో ఇలా గేమ్స్ని ఆడొచ్చు, మీతో పాటు పిల్లల్ని కూడా ఆడించండి, పిల్లలతో పాటు మీరు ఆడండి. వరల్డ్ అథ్లెటిక్ డే ఈరోజు, కనీసం ఈ రోజైనా ఆ ప్రామిస్ని చేయండి. సమ్మర్ కదా, ఫుల్గా ఆడేసేయండి చెప్తున్నాను కదా. అసలు ఆడిన తర్వాత ఆ వచ్చే ఆ రిలాక్సేషన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎలా అంటే మనకు నచ్చిన హీరో ఇలా పాట పాడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: కొన్ని పుస్తకాలు అర్థం కావాలంటే బ్రెయిన్ కన్నా మనసు కావాలి, కొద్దో గొప్ప భావుకత కావాలి. అన్నిటికన్నా మించి మనల్ని మనం మర్చిపోయి మరో ప్రపంచంలోకి తీసుకెళ్లగలగాలి. మరి అలాంటి గొప్ప పుస్తకాన్ని రాసి మనకందించిన కవి ఆయన. మరి ఆసియా ఖండానికే తొలి నోబెల్ని తెచ్చిపెట్టింది ఆ పుస్తకం. ఒక కవి రాసిన పాట రెండు దేశాలకు జాతీయ గీతమైంది. మరో దేశ జాతీయ గీతానికి స్ఫూర్తి అయ్యింది ఆయన అక్షరం. మరి ఆయనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. మరి ఆసియా ఖండానికే తొలి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ఆయన పుస్తకం గీతాంజలి ఎంత అద్భుతమైన భావుకత ఉంటుందో ఒక్కసారి ఆ గీతాంజలి పుస్తకాన్ని చదవండి. ప్రపంచంలో అంటే మనకు కావలసిన ఇది కావాలి అది కావాలి అంటూ నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ పుస్తకం చదివిన తర్వాత మీకేం కావాలో క్లియర్గా అర్థమవుతుంది అంటారు ఆ పుస్తకం చదివిన వాళ్ళు. సో వీలుంటే ఆ పుస్తకాన్ని చదవండి, మీ పిల్లల చేత కూడా చదివించండి. మరి ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. మరి ఇందాక అన్నాను కదా రెండు దేశాలకు జాతీయ గీతం అంటే భారతదేశానికి, అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్కి కూడా జాతీయ గీతం అయింది ఆయన రాసిన పాట. ఇకపోతే శ్రీలంక జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శిష్యుడు ఆనంద సమర్ కోష్ అన్నమాట. సో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇన్స్పిరేషన్తో ఆయన మాట్లాడిన కొన్ని మాటల ఆధారంగానే ఆ జాతీయ గీతాన్ని రాశారట. అంత గొప్ప మహానుభావుడు, అందుకే అయ్యాడు విశ్వకవి. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटु मनल्ली अपडेटेड गा उंचडानिकी बोलेदंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: May 10 మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. May 10 మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పీఎంఓ అధికారి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ మెహతా ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉంటామని, వారికి సేవ చేయడం మహాభాగ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక వార్తల వివరంగా. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పీఎంఓ అధికారి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ మెహతా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్, హెచ్ఐసిసి తదితర ప్రదేశాలను పరిశీలించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు, వైద్య సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు మెహతా సూచనలు చేశారు. ప్రధానమంత్రి ఆదివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టులను

0: జాతికి అంకితం చేయనున్నారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, జాయింట్ సిపి శ్వేత, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్ కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ ఇండ్లు అనే మహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. దాదాపు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. హౌసింగ్ రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే 10 లక్షల వరకు బ్యాంక్ రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026-27 ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. దివ్యాంగులకు అండగా ఉంటామని, వారి సేవ చేయటం మహాభాగ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక సారథి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు సచివాలయంలో సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవి వెన్నెల గద్దర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రజాపాలనలో సాంస్కృతిక సారథిని కూడా ప్రగతి వైపు నటించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాకారులకు వేతనాలు పెంచడంతో పాటు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న బదిలీని చేపట్టినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ,
1: రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి మీ జొన్నలు గాని, మొక్కజొన్నలు గాని, ధాన్యం గాని ప్రతి గింజని కొని మిమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన జిల్లాలన్నీ కూడా ఆయిల్ ఫామ్ కి సూట్ అయినాయి. దయచేసి పంట మార్పిడి చేసుకోండి, అధిక ఆదాయాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR News_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు ఉదయం వాగ్దాన కార్యక్రమం జరగనుంది. 1936 జూన్ 8వ తేదీన భారతదేశంలో ప్రసార ప్రస్థానం మొదలుపెట్టిన ఆకాశవాణి ఈ ఏడాది జూన్ 8వ తేదీ నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు ఆకాశవాణి కేంద్రాలు మే 8వ తేదీన ఒకే సమయానికి వాగ్దానం నిర్వహిస్తున్నాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న వాగ్దానంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ రవాణా శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు ప్రతిస్పందిస్తూ, అవినీతి నిర్మూలనకు చెక్పోస్టుల రద్దు, వాహన సారథి పోర్టల్స్ అనుసంధానం వంటి చర్యలు అద్భుతమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు ఉదయం తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీటి పారుదల వంటి

0: రకమైన సమస్యలు వస్తున్నాయంటారు.
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువ పోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్, సమీకృత ఆహారము సమాహారం అంటారు, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలా. మినిమం 6 to 8 hours నిద్రపోవాలి. ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది. అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు. శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు చేతులు తల నడుము ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటిస్తే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. తర్వాత మేల్స్కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి. వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు, స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రెయిట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసనం అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థం. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి. పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపల తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం వ్యాకోచం జరుగుతాయి. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడుది. చాలామంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసే దాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్లోనే ఆహారం ఉండి పులిసిపోయి ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్ నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటుంది. అజీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘనాహారంతో తీసుకోవాలి. ఘనాహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, లేకుంటే పుల్కం ఉంటుంది, దీన్ని ఘనాహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటుంది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలి. ఎందుకు ఉంచాలంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్గా చేసి ఆ సారూపం చెందేటట్టు చేసుకుని కిందికి పంపిస్తుంది, డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్లో చాలామందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్ ఇలాంటి డైట్ తింటారు, ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ చెయ్యరు. ముఖ్యంగా చాలామందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూమెంట్స్ ఉంటాయి. ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్ను కదిలించే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా, దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలా మంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివరు సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు వాము జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసి

0: చేసుకుని తీసుకుంటే దాని మూలాన లివర్ లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్ జ్యూస్ సెక్రెట్ చేసి తినే ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్రకృతి చికిత్సకు సంబంధించినటువంటి ఫలాలు కానీ పచ్చి కూరగాయలు కానీ మొలకెత్తిన గింజలు కానీ ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహార పదార్థాలు తీసుకుంటే దాని వలన ప్రేగల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. వేరే అన్యాచురల్ డైట్ తీసుకున్నప్పుడు డిసీజ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు హైపోథైరాయిడిజం కానీ డయాబెటిస్ మెలైటిస్ కానీ ఇంకా మెదడులో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీర్ణశక్తి సరిగా ఉండాలంటే ఆహార నియమాలు, దినచర్య, ఈ యోగాసనాలు ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి వారి ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అది బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్ట మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డు, కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తాయి, ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్ లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
0: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అమీబియాసిస్ కానీ ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు కలిగా బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, జీర్ణకోశ సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము, ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారు, ఎలా చేయాలి?
0: ఫిజికల్ హెల్త్ కు, మెంటల్ హెల్త్ కూడా యోగాను, ప్రాణాయామం, మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్ కు, లంగ్స్ లోను, హార్ట్ కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
1: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమని, భస్త్రికా ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
0: మా నాడీ శోధన ప్రాణాయామం ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్లో వదులుతారు, లెఫ్ట్లో తీసుకొని రైట్లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లుంటది
1: కణతల దగ్గర.
0: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయామం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము 10 టైమ్స్ తీసుకోవడం, 10 టైమ్స్ వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటకు పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు ఉండా గాలి లోపల తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు, ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదంటారు. కాబట్టి యోగా ఆసనాలు, నేచురోపతి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు గాని లేదంటే యోగాచార్యుని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు గాని ఆహార విహారాల పట్ల జాగ్రత్త

0: జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారా?
1: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటిస్ మెలిటస్, మిగతా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన ఆనస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠాని గింజల మాదిరి ఉంటుంది. మోషన్ భవించిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ భవించిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది ఆనస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు ఆనస్ లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ రాపిడ్ కి చీలి బ్లడ్ వస్తుంది, దాన్ని యానల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిస్టులా అనే యానమనేది వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. యానల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిప్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్స విధానాలు హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళకు చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర కానీ, నేచర్ గురు డాక్టర్ దగ్గర కానీ, యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది, అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యల్లో ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తమైంది, తొందరగా ఆయుష్ చిన్నిచ్చి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా ఉత్సాహంగా మాట్లాడతారు, పని ఎందుకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బుల బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం, జీర్ణకోశ వ్యాధులు, యోగ, ప్రకృతి చికిత్స, డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 7 గంటలు దాటి 31 నిమిషాలకు అవస్తోంది. మొత్తానికైతే ఇంటికి చేరాలి అన్న ఆతృతతో అలా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. సో ఈ టైంలో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎండాకాలం, ఏ కాలమైనా ట్రాఫిక్లో కాస్త చిరాగ్గానే ఉంటుంది, ఎండాకాలం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ చిరాకుని కాస్త పక్కన పెట్టేసి ఇదిగో ఇలా పాటతో హాయిగా ప్రయాణం చేస్తూ ఇంటికి వెళ్ళండి. సిగ్నల్స్ పడుతూ ఉంటాయి, చూస్తూ

వెళ్ళండి, జంప్ చేసే పని మాత్రం అస్సలు చేయకూడదే. ఎందుకంటే ఇంటికి వెళ్ళే హడావిడి అలాంటిది, బట్ సేమ్ టైం మనం రూల్స్ పాటించాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. కాబట్టే పాటతో ఇలా ప్రయాణం చేస్తూ వెళ్ళండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: రవి తేజ యాక్టింగ్ కి, రవి తేజ స్టైల్ కి తగ్గట్టుగా పాటలు కంపోజ్ చేశారు ఎవరైనా అంటే అది వన్ అండ్ ఓన్లీ చక్రి. నిజంగా 2000-2005 మధ్యలో వచ్చిన రవితేజ సినిమాలకి దాదాపుగా చక్రి గారే మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కోసం సాహితి రాసిన పాట, కుమార్ సాను అండ్ కౌసల్య పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటతో ప్రయాణం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అంటే డిఎస్పీ అండ్ డిఎస్పి మ్యూజిక్ కి డాన్స్ చేయాలి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ రైట్. అండ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్స్ యాక్టింగ్స్ అసలు ఎంత పీక్స్ లో ఉంటాయో, డాన్స్ కూడా అంతే సూపర్ గా ఉంటుంది. సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఇంకా చార్మీ జోడి అసలు మామూలుగా ఉండదు. సినిమా మాత్రం వేరే లెవెల్, అసలు ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమా. రాఖీ మూవీ నుంచి జెసి గిఫ్ట్ అండ్ అలాగే ఎంఎం శ్రీలేఖ పాడిన పాట విన్నారు 7:43 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటతో ప్రయాణం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

కేవలం కేవలం ఈ పాట కోసమే 2 సార్లు 3 సార్లు థియేటర్లకు వెళ్ళి చూసిన రోజులన్నమాట. ప్రేమలేఖ మూవీ కోసం దేవా కంపోజ్ చేసిన పాట విన్నారు. ఆయన ఈ పాటను రాసింది భువనచంద్ర. అలాగే ఈ పాటని పాడిందైతే కృష్ణరాజ్ గారు, సేమ్ టైం భువనచంద్ర గారి వాయిస్ కూడా ఈ పాటలో మనం వినొచ్చు అనమాట. సో లిరిసిస్టే సింగర్ అయితే ఎలా ఉంటుంది అనడానికి ఈ పాట ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. 7:49 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటతో ప్రయాణం.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: కారాపిడి కావాలి, లక్షణ కారాపిడి కావాలి. సింహాద్రి మూవీ నుంచి మనం ఆయన అలాగే శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. వెన్నెల కంటి రచన, ఎంఎం కీరవాణి మ్యూజిక్. నిజంగా ఈ సినిమా అంటే 16-17 ఇయర్స్ అయిపోతుంది సినిమా రిలీజ్ అయ్యి, అసలు అప్పట్లో మామూలు హిట్ కాదు. అసలు ఈ సినిమా మొత్తం అంటే అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసిన సినిమా అనమాట ఇది. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఏజ్ దాదాపు 20 ఇయర్స్. మరి అప్పటికే సూపర్ క్వీన్ మన రమ్యకృష్ణ, మరి రమ్యకృష్ణతో డాన్స్ అంటే అసలు ఎలా ఉంటుంది. అండ్ అలాగే ఆ టైంలో ఎన్టీఆర్ కొంచెం బొత్తుగా ఉన్నాడు, అయినా సరే డాన్స్ మాత్రం ఎర్రగ తీస్తాడు ఈ పాటలో. 7:55 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటతో ప్రయాణం.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9,377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి

0: మనం స్వాగతం పలుకుదాం. మే 10 3:00 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 7:59 దాటింది. మరి కొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు సాయంత్రం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, మండలి బీజేపీ పక్ష నేత ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కుమురయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాచారంలోని టీజీ ఫుడ్స్ ప్రాంగణంలో క్యాంటీన్, నూతన గోదాముల నిర్మాణాలకు మంత్రి సీతక్క ఈ సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ సేవల బలోపేతం కోసం టీజీ ఫుడ్స్ చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని టీజీ ఫుడ్స్ ద్వారా ICDS నెరవేరుస్తోందని అన్నారు. దిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన లెవెల్ ఫిక్సేషన్ తక్షణమే చేసి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దిండి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ఈ మధ్యాహ్నం సచివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా 10 ఏళ్లలో హైదరాబాదును గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. ఈరోజు ముంబైలో నిర్వహించిన నాస్కామ్ జీపీసీ సమ్మిట్ 2026లో బియాండ్ పాలసీ డిజైన్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రేపు ప్రాజెక్టు ప్రాంతంలో మంత్రి పర్యటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలు ప్రస్తుతం

ప్రస్తుత పరిస్థితి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు చేకూరే ప్రయోజనాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు ఉదయం వాక్తాన్ కార్యక్రమం జరగనుంది. ఈ వాక్తాన్లో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ వైరల్ న్యూస్ తో అప్ టు డేట్ అప్డేట్, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, హిస్టరీ, అన్నోన్ ఫ్యాక్ట్స్ లాంటి ఎన్నో ముచ్చట్లతో మస్తీ మజా వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఆస్తి మజా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 8:39 కావస్తోంది. రెగ్యులర్ మంత్లీ బిల్స్తో పాటు సమ్మర్లో భయపెట్టే బిల్ ఏదైనా ఉంది అంటే అది అందరూ కూడా చెప్పేస్తారు ఏక కంటెంట్తో, కరెంటు బిల్ అని కదా. సో ఫ్యాన్లు కూలర్లు ఏసీలు లేకుండా ఉండలేం, ఆపేస్తే ఉక్కపోత, వేసుకుంటే బిల్లు మూత అన్నట్టుగా ఉంటుంది. కానీ తప్పదు కదా ఉండలేని పరిస్థితి. కానీ దీనికోసం సిఎస్ఐఆర్ శాస్త్ర పరిశోధన మండలి ఓ కొత్త ఐడియాని క్రియేట్ చేసిందట. మరి ఆ ఐడియా ఏంటో, నిజంగానే పవర్ బిల్ని సేవ్ చేస్తుంది అంటారా? మరి ఇంతకీ ఆ ఐడియా ఏంటి? ఒకవేళ నేను చెప్తే మీరు దాన్ని ఫాలో అవుతారా? అవుతానంటే చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సినిమా నుంచి పాట విన్నారు. 8:16 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా. ఇంతకీ ఆ టిప్ ఏంటి స్వాతి, తొందరగా చెప్పు అంటారా? మరక మంచిదే అని ఓ యాడ్ వింటూ ఉంటాం, గుర్తొచ్చిందా? అలాగే వీళ్ళేమో ముడత మంచిదే అంటున్నారు. అంటే చర్మం ముడతలు కాదు, ముడత పడ్డ బట్టలట. అంటే ఐ మీన్ ఇస్త్రీ చేయని బట్టలు. స్వచ్ఛతా పక్వాడలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఎవ్రీ మండే ఐరన్ లేని బట్టలతో ఆఫీస్కి వెళ్ళాలట. దీని ద్వారా పవర్ చాలా సేవ్ అవుతుంది అని అంటున్నారు. అవునా? అంటే మనం ఐరన్కే అంత పవర్ని వాడతామా? ఓకే, ప్రస్తుతం అయితే ఢిల్లీలో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత జూన్ ఆగస్టు మధ్య మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్ అట. వినడానికి బాగానే ఉంది, కానీ నిజంగా ఐరన్కే మనం అంత కరెంటు వాడుతున్నామా? ఇట్లా ముడతలు బట్టలతోనే ఆఫీస్కి పోయే బదులు ఖాళీగా ఉన్న రూమ్లలో వెలిగే ఫ్యాన్లు లైట్లు ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకుంటే బెటర్ ఏమో కదా? ఆలోచించండి ఒక్కసారి. ఏమో ముడతలు మంచివి అనుకుంటే పర్లేదు, వెళ్ళండి,

ఓసారి ఊహించుకోండి, ముడతలై ముడతలైన బట్టలతో ఆఫీస్కి పోతే ఎట్లుంటుంది? అప్పుడు కూడా చెప్పొచ్చు ఇది లేటెస్ట్ ట్రెండ్ అని. ఏమంటారు రైట్? మరి ఇలా కూడా పవర్ సేవ్ చేయొచ్చట. అంటే ఈ లెక్కను ఆలోచించండి, మనం ఐరన్తోని దాదాపు ఇలా ఎవ్రీ మండే ముడతలైన బట్టలు వేసుకుంటేనంట 10% పవర్ని సేవ్ చేయొచ్చట. సో త్వరలో మన ఆఫీస్లకు కూడా వస్తుంది అనమాట. సో మండే మండే ముడతలు బట్టలతో వస్తాం.

ఆఫర్ తీసుకోవడానికి ధైర్యము గట్స్ ఎందుకు స్వాతి? ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మరి ఈ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలి అంటే బంపర్ ఆఫర్గా ఈ పాట వేస్తాను. ఇది వినేసిన తర్వాత ఆ ఆఫర్ ఏంటో నేను చెప్తాను. మరి ఇంతకీ మీకు ఆ ధైర్యం ఉందా? ఉంటే వినేసేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

చెప్పబోయే విషయం వింటే కూడా అవునా అవునా నిజమా అంటారనమాట. 1+1 buy 2 buy 1 get 2 ఇలాంటి ఆఫర్స్ వింటే అసలు చెవులు తామర పువ్వుల్లో విచ్చుకుంటాయి, కళ్ళు నక్షత్రాల్లో మెరిసిపోతాయి, మనసు మురిసి మెరిసిపోతుంది అనమాట. సో ఇంతకీ ఆఫర్ ఎక్కడ స్వాతి, కమ్మాన్ టెల్ మీ అంటారా? సో అయితే ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసిన బట్టలు గిన్నెల ఆఫర్ అయితే కాదు. అలాగని చెప్పేసి సెల్ ఫోన్లు బైకులు కార్లు అంతకన్నా కాదు, ఇది వేరే లెవెల్ అన్నట్టు. కాకపోతే కాకపోతే చెప్పే స్వాతి అంటారా, అరే చెప్తున్నాను. ఈ ఆఫర్ తీసుకోవాలి అంటే ఫుల్ ధైర్యము గట్సు ఉండాలబ్బా.

బంపర్ ఆఫర్లు, 1+1లు, బై వన్ గెట్ టూలు ఇలాంటివి ఉంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళిపోయి అలా క్యూలు క్యూలు లైన్లలో నిల్చొని గంటలు గంటలు అయినా కొనుక్కుంటాం కదా. సో అట్లా మీకు ఇందాక ఒక బంపర్ ఆఫర్ గురించి చెప్తానన్నాను. అదేంటంటే సముద్రంపై సింగిల్ రైడ్ వెళ్ళే ఆఫర్ అనమాట. బాబోయ్, సముద్రమే అంటే, ఆగండి చెప్తాను. సముద్రం అంటే మిడ్ ఓషన్లో ఏం కాదు, గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం అన్నమాట. మరి ఈ సమ్మర్లో టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలిలో ఈ సింగిల్ బోట్ రైడ్ ఏర్పాటు చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఐడియా ఉంది కదా అందరికీ, మరి ఆ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో అటు సముద్రం ఇటు గోదావరి రెండూ కలిసే ప్రాంతంలో ఈ రైడ్ స్టార్ట్ చేశారనమాట. అంటే దైవ దర్శనం ప్లస్ సింగిల్ డ్రైవ్ ఇన్ సముద్రం, నైస్ కదా. మరి ఇలా ఉంటుంది అనమాట. ఎలాగో దేవుడే కాపాడతాడు అనుకుని కూడా వెళ్ళొచ్చు. అంటే నా ఉద్దేశం మీరు భయపడితేనే, లేదంటే హ్యాపీగా. మరి మనం అక్కడెక్కడో వెళ్ళి సముద్రంలో రైడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది. ఇదైతే

చాలా ఈజీగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కాబట్టి వీకెండ్ లో మీకు కుదిరితే అండ్ ఫ్రెండ్స్ తో కూడా కలిసి వెళ్ళొచ్చు. నలుగురు వెళ్ళే బోట్ అండ్ అలాగే ఇద్దరు, ఇలా ఇలా రకరకాల ఆఫర్స్ అయితే అక్కడ ఉన్నాయి. జస్ట్ చెక్ చేసుకోండి, వెళ్ళండి, హ్యాపీగా ఆ సముద్రపు రైడ్ ని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్చే స్వాతి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 8:31 అండ్ స్టూడియో క్లాక్. ఇలా పాటలు వింటూ వింటూ ఉన్నప్పుడు ఏదైనా మనకి బాగా నచ్చిన పాట వినగానే ఈ సినిమాలో ఇంకో పాట కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. ఆ సినిమాకి సంబంధించి ఇంకో పాట గుర్తొస్తుంది. ఆ పాట వింటున్నప్పుడు అందులో అన్ని పాటలు బాగుంటాయి అని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఒక్కో సినిమాలోని పాటలన్నీ ఒకేసారి వింటే బాగుండు కదా అని కూడా అనిపిస్తుంది కదా. అందుకే మీ అందరి కోసం మరి ఇప్పుడు ఈ టైం నుంచి 9:15 వరకు ఒకే సినిమాలోని అన్ని పాటలు విత్ బోల్డ్ అని కబుర్లతో మీ ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారం చేస్తున్నాం ఏకచిత్రగానం. వినడానికి మీరు రెడీ అయితే ప్లే చేయడానికి నేను రెడీ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटु मनल्ली अपडेटेड गा उंचडानिकि बोलेडंत गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 8:33 ఆన్ స్టూడియో క్లాక్ మరి ఏకచిత్ర గానం వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మరి అప్పట్లో మొత్తం అసలు మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న రోజులు అన్నమాట. మరి హీరో కూడా మరి మంచి మాస్ ఎలిమెంట్ ఉన్న హీరో. కానీ ఈ సినిమాలో అంటే ఆయన నటించిన ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. అసలు అయితే ఈ సినిమాకి ముందు వేరే హీరోని అనుకున్నారు కానీ ఎందుకో మళ్ళీ హీరోని తీసుకున్నారు. మరి ఈ హీరో అంటే మంచి అంటారు పాటలు మాటలు ఆటలు ఫైట్లు కూడా ఉండాలి. కానీ ఒక్క ఫైట్ కూడా లేకుండా 2001 సంవత్సరంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా హిట్ని సాధించిన సినిమా ఈ సినిమా. మరి ఇంతకీ ఈరోజు ఏ సినిమాలోని పాటలు మీకు బ్యాక్ టు బ్యాక్ వినిపించబోతున్నాను అన్న క్యూరియాసిటీని ఇదిగో ఈ పాటతో బ్రేక్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. మరి తెలుగు సినిమా అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిన సినిమా నువ్వు నాకు నచ్చావు సినిమా. అసలు ఎలా ఒప్పించారో వెంకటేష్ గారిని తెలియదు, కానీ అసలు ఒక్క ఫైట్ కూడా లేకుండా ఈ సినిమాలో వెంకటేష్ యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు మామూలుగా ఉండవు. అంటే ఫైట్స్ లేవన్న బాధ కాకుండా ఈ పంచులు ఉంటాయి, సరదా సరదా జోకులు ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సినిమాలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాకి ఫస్ట్ అనుకున్న హీరో వేరు, అండ్ హీరోయిన్ కూడా ఫస్ట్ వేరే హీరోయిన్ని అనుకుని తర్వాత ఆర్తి అగర్వాల్ని తీసుకున్నారు. మరి ఇంతకీ ఆర్తి అగర్వాల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ సినిమాకి అన్న విషయాలు కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।

చిత్రగానం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నువ్వు నాకు నచ్చావు సినిమాకి సంబంధించిన అన్ని పాటలు ఒకదాని తర్వాత అలా వింటుంటే సినిమా మొత్తం మన కళ్ళ ముందు కనిపించినట్టు ఉంటుంది. ఈ సినిమాలో యాక్చువల్గా అంటే అన్ని రకాల అంటే ఎమోషన్స్ కావచ్చు, ఎమోషన్ అండ్ ప్లస్ సేమ్ టైం కామెడీ డోస్, ఈ రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఫస్ట్ ఈ సినిమాని తరుణ్తో తీయాలి అనుకున్నారు, కానీ కామెడీ అంటే ఓకే కానీ ఎమోషన్స్ అంతగా నేను పండించలేనేమో అని తరుణ్ అనడంతో అది ఇమీడియట్గా మొత్తానికైతే వెంకటేష్ గారిని ఒప్పించారు. దట్ టూ హాస్యం అన్నమాట. సో మరి కామెడీ చేయడానికి అసలు ఫుల్ కామెడీ ఉంటుంది ఆ సినిమాలో. ఇకపోతే ఆర్తి అగర్వాల్, మరి ఆర్తి అగర్వాల్ ఫస్ట్ టైం అంటే తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయమైంది ఈ సినిమాతోనే. అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ముంబైలో ఆడిషన్స్ పెట్టారనమాట ఈ సినిమా కోసం. సో ఇక్కడ మామూలుగా అయితే మీనా తర్వాత ఇంకొకరు ఇద్దరిద్దరిని అనుకున్నారు, కానీ అప్పటికే వాళ్ళు కొంచెం పెద్ద ఏజ్లా కనిపించారు కాబట్టి. సో ఇంకా ఎవరైనా కొత్త ఫేస్ని పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో ఆడిషన్స్ పెట్టినప్పుడు ఆర్తి అగర్వాల్ ఫోటోలు బాగా నచ్చాయన్నమాట. అండ్ ఇందులో ఒక సీన్ ఉంటుంది ఏంటంటే మెట్లపై పడే సీన్ ఒకటి ఉంటుంది. అంటే వెంకటేష్ ఫస్ట్ టైము ఆర్తి అగర్వాల్ని మెట్ల మీద చూస్తాడు. అసలు ఆ సీన్ కోసం అసలు మామూలుగా కష్టపడలేదు షూట్ టైంలో, అలా ఉందన్నమాట. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మరిన్ని బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం ఏకచిత్రగానంలో పాటలు వింటూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సినిమా రిలీజ్ కి ముందు అందరూ అన్నారట, 3 గంటల సినిమాన అది ఈ జనరేషన్లో ఎవరు చూస్తారు అని. 3 గంటల సినిమా అన్నారు కానీ ఇది 2021లో రిలీజ్ అయింది, అంటే దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న. ఇప్పటికీ ఛానల్ మారుస్తూ కనిపిస్తే సినిమాలోని సీన్ అయినా పాట అయినా ఏదైనా ఈవెన్ సినిమా అయినా అలా విసుగనిపించకుండా

0: చూసే సినిమా ఏదైనా ఉంది అంటే అది నువ్వు నాకు నచ్చావు సినిమానే. అసలు ఈ సినిమాలో ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ ఎంత అద్భుతంగా ఉంటుంది. వాటర్ వరల్డ్లో పింకీతో చేసే కామెడీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలకి అన్నం తినిపించడానికి అమ్మలు ఇదిగో ఆ సీన్ని చూపించుకుంటూ సరదా సరదాగా ఉంటుంది కదా ఆ సీన్ తినిపిస్తారట. మరి ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలైతే అసలు మామూలుగా ఉండవు ఈ సినిమాలో. ముఖ్యంగా సుహాసిని చేత చెప్పించిన డైలాగ్స్కి విజిల్స్ పడ్డాయి. ఎందరో ఆడపడుచులు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఫ్యాన్స్ అయిపోయారు, ఫిదా అయిపోయారు ఆ డైలాగ్స్ కి. ఇంకా బోల్డ్ అని కబుర్లు ఈ పాట తర్వాత వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతిలో ఏక చిత్రగానం.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.

0: సారేం కర్మ, చూసిన ప్రతిసారి మీరు మాకు నచ్చారని చెప్తారు ఈ సినిమా చూసి. అంతే కదా, అంత బాగుంటుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి ముందు ఫస్ట్ అంటే త్రిషాని కానీ గజాలని కానీ అనుకున్నారట, అండ్ అలాగే తండ్రి పాత్ర కోసం నాజర్ గారిని అనుకున్నారు. కానీ తర్వాత కట్ చేస్తే ఆర్తి అగర్వాల్ అండ్ అలాగే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ అలా కనిపించారు. నిజానికి ఈ సినిమాలో ఫస్ట్ వాటర్ వరల్డ్లో బ్రహ్మానందం సీన్ ఉంటుంది కదా, అది లేదనమాట. కానీ ఈ సీన్ని ఎవరు పెట్టారో తెలుసా, ఈ సీన్కి క్రియేటర్ ఎవరో తెలుసా, ఇంకెవరు, మన హీరో వెంకీనేనట. సో ఇలా ఈ పార్క్లో ఈ సీన్ ఇలా కాదు, ఇంకేదైనా కామెడీ ఉంటే బాగుంటుంది, బ్రహ్మానందం గారిని అది ఎక్కించండి అని చెప్పారంట. అంతే, బ్రహ్మానందంని పింకీని తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టారు. నిజంగా ఫన్ చాలా ఉంటుంది ఆ సీన్లో. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాకి అంటే ఆ బ్రహ్మానందం క్యారెక్టర్కి అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ దాంట్లో తిరుగుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్కి మిస్టర్ బీన్ని ఎక్కువగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనమాట. అసలు ఈ సినిమాకి సంబంధించి నటీనటులు అయితే అందరూ పర్ఫెక్ట్, అసలు ఎవరికి పేరు పెట్టడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా సినిమాటోఫిగ్రాని అండ్ తర్వాత డైరెక్షన్ పరంగా ప్రొడ్యూసర్, అసలు ఎక్కడ తగ్గకుండా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సేమ్ టైం మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక డైలాగ్ చెప్పిస్తారు సుహాసిన్ చేత, ఆ డైలాగ్ మీకు ఎవరికైనా గుర్తుందా? అసలు అద్భుతంగా ఉంటుంది ఆ డైలాగ్. అది ప్రేమకి సంబంధించి, మీకెవరికైనా తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 3:00 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.

ప్రతి పెళ్లిలో కూడా పెళ్లి క్యాసెట్లలో కూడా ఈ పాట నిలబడింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి మరో అసెట్ ఏంటి అని అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, అట్ ద సేమ్ టైం కోటి గారి మ్యూజిక్. అసలు అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాట కూడా వినాలి అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ హమ్ చేయాలి అని కూడా అనిపిస్తుంది. ఈ సినిమా అంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఖచ్చితంగా 100 to 200% ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. ఎంతగా అంటే సుహాసిని డైలాగ్ మీకు గుర్తుందా అంటే చాలా మంది మెసేజెస్ పంపించారు. కిరణ్ జ్యోతి ఫ్రమ్ ఓల్డ్ మలక్పేట్ నుంచి ఏంటి అంటే అమ్మాయిలు ప్రేమించినా చెప్పరు అని. అండ్ అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ గారు పంపించారు, ముక్కు మొహం తెలియని వారిని తీసుకొచ్చి లక్షల లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ అతనితో ఉంటుందా ఉండదా అడగరు అని చెప్పేసి. నిజంగా చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ కాకుండా ఇంకో డైలాగ్ ఉంటుంది, ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి, ప్రేమించడానికి కారణాలు చెప్పలేమంటూ. అసలు ఎంత బాగుంటుంది, అది సుహాసిని చెప్పే తీరు ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇందులో ఎంఎస్ నారాయణ కావచ్చు, సుభాషిణి కావచ్చు, అందరూ సుహాసిని అండ్ ద సేమ్ టైం కమెడియన్ సుభాషిణి ఇద్దరు అందరూ కూడా యాక్టింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని 85 రోజుల్లో పూర్తి చేశారు. సినిమా నిడి వచ్చేసి 3 గంటల 14 నిమిషాలు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి మనం ఇందాక పాట విన్నామే, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నాకు నచ్చావని. ఈ పాట కోసమట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 60 పల్లవులు రాశారట. అంటే అంత అద్భుతంగా రావాలి సాహిత్యం ఆ సీన్కి సంబంధించి అని ఒకటి కాదు రెండు కాదు 60

0: పల్లవులు రాసి ఫైనల్గా ఇది ఓకే అయిందట. ఎంత హార్డ్ వర్క్ కదా, అందుకే సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇప్పటికీ ఎప్పటికీ అనడానికి నో డౌట్ అట్ ఆల్ రైట్. వింటూనే ఉండండి ఏకచిత్రగానం మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: తెలంగాణ ప్రజలకు శుభవార్త, భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారి కవిత గురించి మాట్లాడుకోకపోతే ఇన్కంప్లీట్ అనిపిస్తుంది కదా. అయితే ప్రకాష్ రాజ్ కవిత చెప్పను, కానీ ఈ సినిమా గురించి మొత్తం చదివిన తర్వాత నాకు అనిపించింది, దేవుడా ఓ మంచి దేవుడా, మీసాలు తిప్పని తొడలు కొట్టని నవ్వులు పంచే వెంకటేష్ నిచ్చావు, అమ్మ కవితతో నవ్వించే ప్రకాష్ రాజ్ నిచ్చావు, అమ్మాయిలు సైతం కుళ్ళుకునే అందమైన ఆర్తిని పరిచయం చేశావు, గంటకోసారి పాట పాడాల్సిందే అంటూ పార్కులో ఇబ్బంది పడే బ్రహ్మానందం నిచ్చావు, గుండెకు హత్తుకునే సంభాషణలు రాసిన త్రివిక్రమ్ నిచ్చావు, అందమైన కథను అందంగా తీర్చిదిద్దిన విజయ్ భాస్కర్ నిచ్చావు, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా ఓ మంచి సినిమా నిచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు అని మాత్రం చెప్పాలనిపించింది. మరి ఇంత మంచి సినిమా గురించి మీకు పరిచయం చేసిన నేను మీకు నచ్చే ఉంటాను కదా. అయితే నాకు కామెంట్ చేసేయండి, ఐ మీన్ మెసేజ్ చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తెరతెరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 9 గంటలు దాటి 14 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, ఆపై ముంబై నేషనల్ మార్కెట్ కూడా వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్ వి రామారావు.
1: మనసు కవిగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఆచార్య ఆత్రేయ గీతాలను నేటి కార్యక్రమంలో పరామర్శిద్దాం. 1921 సంవత్సరం మే నెల 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడులో జన్మించారు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. వారి గోత్రం ఆత్రేయస. పేరులోని ఆచార్య పదాన్ని ఆత్రేయ అనే గోత్రనామాన్ని కలిపి ఆచార్య ఆత్రేయగా రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1949లో ఎన్జీఓ నాటకం రాసి ఆంధ్ర నాటక కళాపరిషత్తులో ప్రదర్శించి ప్రథమ బహుమతిని అందుకున్నారు. తర్వాత గౌతమ బుద్ధ, సామ్రాట్ అశోక, పరివర్తన, ఈనాడు, కప్పలు, వరప్రసాదం, ఎవరి దొంగ వంటి రచనలు చేశారు. జామీన్ రైత్ అనే పత్రిక ఉపసంపాదకునిగాను, ఆంధ్ర నాటక కళాపరిషత్తుకు వేతన కార్యదర్శిగాను పనిచేశారు. నిర్మాత దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు ప్రోత్సాహంతో 1951లో దీక్ష చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు ఆచార్య ఆత్రేయ. నాటి నుంచి 1989 సెప్టెంబర్ 13వ తేదీన కీర్తిశేష్ అయ్యేదాకా దాదాపు 1500 పాటలు రాశారు. క్లుప్తత, ఆప్తత, ఆర్ద్రత వీరి గీతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా మానవుడు, మనస్సు, ప్రేమ అనే అంశాల చుట్టూ వీరి గీతాలు పరిభ్రమిస్తాయి. డైలాగులు రాయాల్సి వస్తే మార్జిన్లో రియాక్షన్తో సహా రాసేవారు. ఇది దర్శకులకి దిక్సూచిగా పనిచేసేది. 1961లో వాగ్దానం అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి దాశరథని గీత రచయితగా పరిచయం చేశారు. స్వయం సిద్ధ అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మాత దర్శకులు పి పుల్లయ్య గారు 1955లో తీసినటువంటి అర్ధాంగి చిత్రంలో కథానాయక పద్మావతి. ఆవిడ పరిస్థితుల రీత్యా అమాయకుడు, వెర్రివాడు అయినటువంటి జమీందార్ రఘుని పెళ్ళాడాల్సి వస్తుంది. తన స్వయం కృషితో అతన్ని ప్రయోజకుని చేస్తుంది. అతడు ఇల్లు విడిచి బయటికి వెళ్లబోతే సరదా కోసం అతన్ని నిలువరిస్తూ వద్దురా కన్నయ్య అనే గీతాన్ని పాడుతుంది. అతను ఆపేస్తుంది. జిక్కి గానం, సంగీతం భీమవరపు నరసింహారావు, అభినయం సావిత్రి.

వామపక్ష భావాలతో సినీ గీతాలు రాయటంలో సిద్ధహస్తులు శ్రీశ్రీ. ఇది శ్రీశ్రీ రాశాడేమో అనే భ్రమను కలిగిస్తారు ఆత్రేయ గారు వారి రచనతో. ఆ గీతం తోడుకోడలు చిత్రంలోని కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి ఇసాన. అందులో చివరి లైన్లు చాకీరొక్కరిది సౌఖ్యమొక్కరిది సాగది ఇంకా తెలుసుకో. ఇది అచ్చం శ్రీశ్రీని గుర్తుకు తెస్తుంది. నిష్కృతి అనే బెంగాలీ నవల ఆధారంగా ఆదిత్య దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రం తోడుకోడలు. ఆ చిత్రగీతం ఈ కారులో షికారుకెళ్లే. మాస్టర్ వేణు సంగీతం, ఘంటసాల గానం అక్కినేని అభినయం.

తమిళంలో విజయవంతమైన కళ్యాణ పరసు అనే చిత్రాన్ని 1960లో పెళ్లి కానుక పేరుతో నిర్మించారు దర్శకుడు సివి శ్రీధర్. అందులో కృష్ణకుమారిమే చిత్రీకరించిన గీతం పులకించనమది పులకించు. ఈ చిత్రంలో పాటలన్నీ సుశీల పాండ. ఆ చిత్రానికి జిక్కీ గారి భర్త ఏఎం రాజా అయినా జిక్కీ గారు ఒక్క పాట మాత్రమే పాడగలిగారు. ఆ ఒక్క పాట తలమానికంగా నిలిచింది. అదే పులకించనమది పులకించు.

కఠోరమైన సత్యాలకు కవితారూపం కలిగించడంలో దిట్ట ఆచార్య ఆత్రేయే. ఆత్రేయ రాసిన మనసుకు దగ్గరైనటువంటి పాట నన్ను కదిలించింది అని శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పుకున్నారు. ఆ గీతం జీవన తరంగాలు చిత్రంలో, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. నిజానికి ఒక కవి ఇంకో కవిని మెచ్చుకోవడం అనేది అద్భుతం. అలాగా నారాయణ రెడ్డి గారిని మెప్పించినటువంటి ఆత్రేయ గారి గీతం ఈ జీవన తరంగాలలో. మరి స్వరరచన జేవి రాఘవులు, గానం ఘంటసాల మాస్టర్.

ఆస్తిక నాస్తిక భావాలకు విరుద్ధంగా వాస్తవ భావాలను అభిమానించేవారు హీరో అక్కినేని నాగేశ్వరరావు, దర్శకులు వెంకటరమణ మధుసూదన్ రావు. వీరిద్దరి కాంబినేషన్లో అంజలి పిక్చర్స్ నిర్మించిన చిత్రం భక్త తుకారం. నిర్మాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు. భక్తుణ్ణి భగవంతుడు విస్మరించినప్పుడు ఆ భక్తుడే ఎదురు తిరిగి ఆ భగవంతుణ్ణి ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఘంటసాల గానం

జంట సంగీత దర్శకులు విశ్వనాథన్ రామూర్తి. కొన్ని చిత్రాలకు ఇద్దరు జంటగా పనిచేశారు. వాటిలో కొన్నిటికి ఆత్రేయ గారు గీతాలు రాశారు. ఆ కలయికలో వచ్చింది మంచి చెడు చిత్రంలోని రేపంటి రూపంకంటి. చాలా స్పీడ్గా ఉంటుంది పాట. ఎన్టీఆర్ బి సరోజల మీద చిత్రీకరించారు దర్శకులు టిఆర్ రామన్న.

0: ఈ కాంబినేషన్లోనే వచ్చిన మరో చిత్రం ఇంటికి దీపం ఇల్లాలే. అందులో నిరాశానిస్పృహలో ఉన్నటువంటి కథానాయకుడు ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన గీతం ఎవరికి ఎవరు కాపల చాలా చక్కటి సందేశాన్ని ఉంది అందులో, మానవులకి ఎవరికెవరు కాపలా అని చెప్పేసి. పిబి శ్రీనివాసు గానంతో ఎన్టీఆర్ అభినయంతో ప్రాణం పోసినటువంటి ఆ గీతం
1: కాపలా

ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ రామమూర్తి విశ్వనాథం విడిపోయారు. విడిపోయిన తర్వాత విశ్వనాథం గారు సంగీత చిత్రాల్లో ఒకటి శ్రీధర్ తీసిన మనసే మందిరం, అందులో పిబి శ్రీనివాస చక్కటి పాట పాడాడు. అది తలచినదే జరిగిన దా దైవం యందులకు, అంటే దేవుడు తన ఉనికిని గురించి చెప్పినటువంటి పాట ఇది. జగ్గయ్య మీద చిత్రీకరించారు ఈ గీతాన్ని.

ఇక దర్శకుడు కె బాలచందర్, గీతకర్త ఆత్రేయ, స్వరకర్త ఎంఎస్ విశ్వనాథం, ఈ త్రయం సృష్టించినటువంటి అద్భుతాలు అపురూపాలు ఎన్నెన్నో. వాటిల్లో ముందుగా చెప్పుకోదగది అంతులేని కథ చిత్రంలో కథానాయిక జయప్రద పోషించినటువంటి పాత్ర సరిత. ఆవిడ మీద చిత్రీకరించిన గీతం కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. గానం ఎస్ జానకి.

ఇదే కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ మూవీ మరో చరిత్ర. ఇక్కడ కథానాయక సరిత, క్యారెక్టర్ పేరు స్వప్న. ఆవిడ మీద చిత్రీకరించిన అద్భుతమైన గీతం 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం నిలిపే చిలిపి గండ్లకు కోటి దండాలు అంటూ టీన్ఏజ్ అంటే 16, 17, 18 ఆ టీన్ఏజ్ యువహృదయాల్లో ఎలా గిలిగింతలు పెడుతుందో అక్షరబద్ధం చేశారు ఆత్రేయ. విశాఖ సాగర తీరంలో ఈ గీతాన్ని కనువిందుగా చిత్రీకరించారు బాలచంద్ర. అద్భుతంగా హస్కీ వాయిస్తో రొమాంటిక్గా గానం చేశారు ఎస్ జానకి. కెమెరామెన్ బిఎస్ లోకనాథ్.

ఈ కాంబినేషన్లోనే వచ్చిన మరో అద్భుతమైన చిత్రం అందమైన అనుభవం. అందులో కమల్ హాసన్ హుషారుగా స్టెప్ చేస్తూ పాడేటటువంటి పాట యువరాన్ని ఉర్రూతులుపింది. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు, కళ్యాళు లేనోళ్ళు బాలు బృందం ఆలపించారు.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారీ.

కళల తుఫందిళ్ళు వీళ్ళు వీళ్ళేనో నేటి మొనగాడు చెలిమికెప్పుడు చతగాడు చెడుకెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అందులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా